0: సర్వీసెస్ లో మీల్స్ ఫ్రెష్ ప్రొడ్యూస్ అండ్ బేబీ సప్లైస్ లాంటివి అవసరమైన వాళ్లకి ఉచితంగా ఇస్తారు. కాల్ 211 ఆర్ చెక్ యువర్ సిటీ వెబ్సైట్ ఫర్ లొకేషన్. ఆస్కింగ్ ఫర్ హెల్ప్ ఇస్ ఎ స్ట్రెంగ్త్. ఎవ్రీవన్ డిజర్వ్స్ యాక్సెస్ టు ఫుడ్.
1: అదే 9 to 5 సేమ్ డెస్క్ సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్.

అందరికి నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేలుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఎంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అన్నది నిజంగా కర్తమే స్వామి. రేడియో సురభి శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సురభిని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సురభి 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటిని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్
1: చేసుకుంటున్నాను. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి, ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్, అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం. అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరిని ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టడా బాయ్. థ్యాంక్ యూ.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ vvfagtech.com or call 848-244-0213.
3: రేడియో సురభి రీవిజిట్.
4: మా అమ్మాయికి SAT ACT ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
5: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయి చంపేస్తున్నాయి.
6: చెక్ అవుట్ రిటైల్ గ్లోబల్
7: టెక్స్టైల్ వాటర్ సిస్టమ్స్ టు అండర్స్టాండ్ ద రైట్ అండ్ రూల్ వాటర్ ప్లేస్ ఇన్ యువర్ లైఫ్.
8: థాంక్యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
9: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే?
10: షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్?
9: 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
10: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
9: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.

0: అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ తాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ ఎలా ఆగను.
1: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babaji, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
0: What is this address again?
1: Babaji Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babajikaters.com.

ఇది చెయ్యి పట్టి చెట్ట వాళ్ళ మాలిష్ కోలంబో లంబో వీడు ఇండియాకి ఫేమస్ కొత్త కొత్త కాయమ గుట్టు పట్టే కొలంబస్ తీసి లెక్కల్లో చోచో మసీలస్ వీడి లాంటి తోడు చోడు సొసైటీకి తోడు.

0: access, basic security, and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
1: అన్ని పెట్టుకున్నానరా ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్ మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఖర్చు ఒకటి
2: విక్రమ్ జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో
3: డిఫరెంట్ జర్నీస్ ఒకటే క్వశ్చన్ మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా వెన్ యు ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ఎన్రోల్ ఆన్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ .com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 469-464-9864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్ మెడికల్ స్టూడెంట్ ఇన్సూరెన్స్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్.

0: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న. రెడీయా?
1: Yes sir.
0: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
1: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
0: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ థాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
2: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
3: రేడియో సిరబి రీవిజిట్.
4: బిల్డింగ్ ఇస్ కూల్ అనుకొని ఏం లాభం?
5: అందుకే వాల్యూ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉంది కదా,
6: స్పెషలైజింగ్ ఇన్ కోర్ జావా అండ్ డిఎస్ ఇంక్.
7: ఫ్రెష్ క్వాలిటీ కూరలు, గ్రాసరీస్ విత్ అ సింపుల్ ఆన్లైన్ ఆర్డర్, మై హోమ్ గ్రాసెస్ డాట్ కామ్.
8: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
9: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
10: చందు, మరి వండనా?
9: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
10: పిచ్చి చందు, స్వదేశం ఏంటుంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
9: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.

కనగ కనగ కమనీయం, అనగ అనగ రమణీయం, సీతారామ కళ్యాణ వైభోగం. జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సురభి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సురభి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 5168516919 or email at admin@radiosurabhi.com.

0: రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న. రెడీయా?
1: Yes sir.
0: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
1: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
0: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
2: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.

సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కత్తిమీర స్వామి. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

అందరూ చేస్తున్నాం సార్. రాజేశ్వరి రేడియో సరిపోయి 4 సంవత్సరాలు దిగ్గుగా పూర్తి చేస్తున్న సందర్భంగా నీకు మీ టీం అందరికి శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాస్ పాట అంతా రామమయ్యం ఒకసారి ప్లే చేస్తే అందరికీ.

అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి, ఆల్ ద వే ఫ్రమ్ హైదరాబాద్, అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం. అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టడా బాబాయ్. థ్యాంక్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరభీ 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో సెరభీలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరభీ నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరభీ రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ కు. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబీ గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపా లాలి జన్.

0: year, Radio Surabhi Jatara and my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatram alasam cheyakunda register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aithe ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
1: ఆకట్టుకుంటాం ఓ పట్టు పడతాం రేడియో సురభి.
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సాస్ అమెరికాలో తెలుగు నేస్తాం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: Radio Surabhi Revisit.
4: మా అమ్మాయికి SAT ACT ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
5: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు బాబోయ్
6: చంపేస్తున్నాయి.
7: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
8: Yes sir.
7: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాళీ, ఆప్షన్ సి తాళీ ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాళీ అండ్ క్యాటరింగ్.
8: సార్ ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాళీ అండ్ క్యాటరింగ్.
7: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాళీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
9: విజిట్ రాజులాస్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
10: Hi, nenu mi blueberry muffin. Nenu 40% preservative chesa. In fact, na flavor kuda artificial. Real fruit kaadu.
11: Hi there muffin. Nenu India Today pastry ni. Nanu ee roju poddune India Today bakery lo fresh ga tayar chesaru. Zero artificial colors. MSG free. Em cheppanu? I am an overachiever. India Today is an experience. Thali, food, desserts. Nenaithe oka celebrity akkada. Stop eating sad factory made food. Experience the one of a kind difference with India Today Bakery. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.

0: dramas, calling, emails, piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. కనగ కనగ కమనీయం అనగ అనగ రమణీయం సీతారామ కళ్యాణ వైభోగం జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సిరివి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సిరివి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 or email at admin@radiosurabhi.com. India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away?
1: Just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu India cheyipothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow ups. With my pursue sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care all taken care of. My pursue is just an app. It's your genie in the cloud. Download the MyPursue app or visit MyPursue.com or write to support@MyPursue.com.

0: free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. MyPursue isn't just an app. It's your genie in the cloud. Download the MyPursue app or visit MyPursue.com or write to support at MyPursue.com.
1: Radio Surabhi Revisit.
2: Immigration anagane prasnalamayam, adoka vichitra valayam, vatiki ekeka samadhanam, akulalla.
3: Rozu edo okati kottaga tinalanipiste, head to Desi Bites.
4: I asked you to come to our place.
5: Our place, Indian cuisine.
1: Thank you for being in our journey.
6: కనగ కనగ కమనీయం అనగ అనగ రమణీయం సీతారామ కళ్యాణ వైభోగం జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సురభి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సురభి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం.
7: టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 or email at admin@radiosurabhi.com.

0: 479-7999. రేడియో సురభి రీవిజిట్.
1: బిల్డింగ్ ఈ స్కూల్ అనుకుని ఏం లాభం?
2: అందుకే వాల్యూ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉంది కదా,
3: స్పెషలైజింగ్ ఇన్ కోర్ జావా ఎన్డిఎస్ ఇంక్.
4: ఫ్రెష్ క్వాలిటీ కూరలు, గ్రాసరీస్ విత్ సింపుల్ ఆన్లైన్ ఆర్డర్, మై హోమ్ గ్రాసెస్ .com.
0: Thank you for being in our journey.

0: media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
1: मेरा तुम्हारा हमारा प्यार सबका फेवरेट इंडिया बाजार
2: गत 24 గంటల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్ మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్ విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్ స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్ ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్ జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద హమారా బజార్
3: ఇమిగ్రేషన్ అనగానే ప్రశ్నల భయం, అదొక విచిత్ర వలయం, వాటికి ఏకైక సమాధానం అకులాల్లా.
4: రోజు ఏదో ఒకటి కొత్తగా తినాలనిపిస్తే హెడ్ టు దేశీ బైక్స్.
5: I asked you to come to our place,
4: Indian cuisine.
6: Thank you for being in our journey.

0: చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమరి ఫార్మ్స్, విజిట్ vvfactech.com ఆర్ కాల్ 8482440213. ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాస్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com ఆర్ రైట్ టు సపోర్ట్ @ mypursue.com.
1: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
2: Yes sir.
1: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chaat only. Option B, chaat and thali. Option C, thali only. And option D, chaat, thali and catering.
2: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chaat, thali and catering.
1: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chaat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
3: Visit Rajaraj Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.

You guys ready to rock and roll? I can't hear you.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: मेरा तुम्हारा हमारा प्यार सबका फेवरेट इंडिया बाजार
1: गत 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్ మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్ విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్ స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్ ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్ జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద హమారా బజార్ ఫ్యామిలీ ఎవ్రీ డే ఇండియా బజార్ హమారా బజార్ హమారా ఘర్
3: హాయ్ నేను మీ బ్లూబెరీ మఫిన్ నేను 40% ప్రిజర్వేటివ్ చేశాను ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్ రియల్ ఫ్రూట్ కాదు
4: హాయ్ రా మఫిన్ నేను ఇండియా టుడే పేస్ట్రీని నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు జీరో ఆర్టిఫిషియల్ కలర్స్ MSG ఫ్రీ ఏం చెప్పను ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్ ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్ థాలీ ఫుడ్ డెజర్ట్స్ నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ స్టాప్ ఈటింగ్ సాగ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్ ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ Now open in South Lake, 151 North Nolan Drive, South Lake. Or call 817-819-8888.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ దేశ కాలమాన పరిస్థితులు ప్రకృతి దాన్ని పండించే విధానం ఇవన్నీ కూడా తోడవుతాయి అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి బట్ వి మూవ్డ్ ఆన్ స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్ ఇట్ ఈస్ ద ఫ్యూచర్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ See is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: Morning.
1: Good morning.
2: Good morning.

0: మీ స్కూల్ అనుకుని ఏం లాభం?
1: అందుకే వాల్యూ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉంది కదా,
2: స్పెషలైజింగ్ ఇన్ కోర్ జావా అండ్ బిఎస్ ఇంక్.
3: ఫ్రెష్ క్వాలిటీ కూరలు, గ్రాసరీస్, విత్ సింపుల్ ఆన్లైన్ ఆర్డర్, మై హోమ్ గ్రాసెస్ .com.
4: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.

0: ఫ్రెండ్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్, ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ ఇన్ సౌత్ లేక్, 151 నార్త్ నోలన్ డ్రైవ్, సౌత్ లేక్, ఆర్ కాల్ 817-819-8888. Radio Surabhi Revisit.
1: Windstorm related property claims, replace residential and commercial roofs, hell to net contracting.
2: Indian Cardinal, unique desi burger joint with spicy Indian fast food.
0: Thank you for being in our journey.
3: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
4: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
5: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support @mypursue.com.

Alicia, Selena, Winnie.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ద కామర్ ద స్పేస్ ద బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్ అట్ శ్రీకృష్ణ విలాస్. ప్రతి డీటెయిల్ ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. మీ వీక్లీ డిఫరెన్స్ Chesindi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye matram alasam cheyakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meet. Chesindi, the most awaited event of the year,
2: హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? హ్యాపీ మండే అండ్ న్యూ వీక్ స్టార్టెడ్, న్యూ డే స్టార్టెడ్. యాక్చువల్లీ న్యూ వీక్ అండ్ న్యూ డే బోత్ హవ్ బీన్ స్టార్టెడ్ ఇప్పుడే. సో ఏం నడుస్తుంది, మీ వీకెండ్ ఎలా జరిగింది? అండ్ చిన్నగా వార్మ్ అప్ అవుతుండండి. ఒక ఫస్ట్ అరగంట లోపు మనం మంచి పాటలు విందాం. ఇంకా దాని తర్వాత మీరు ఎలాగూ మనం యూనో వీ విల్ గెట్ ఇన్ టు అవర్ ట్రివియర్స్ అండ్ అదర్ థింగ్స్ అండ్ వాట్స్ గోయింగ్ ఆన్, వాట్ ఈస్ యువర్ ప్లాన్ ఫర్ ద వీక్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని ఉదయం 10 గంటల దాకా సెంట్రల్ స్టాండర్డ్ టైంలో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ లో మీ ముందుకు తీసుకొచ్చేస్తున్నాను మరొక ఎపిసోడ్ తోటి. నా పేరు గిరి రామరాజు అండ్ డ్రైవ్ లో ఉన్నప్పుడు లేదంటే ఏదన్నా ఇంట్లో వర్క్ చేసుకుంటున్నప్పుడు మీకేదన్నా పాట రిక్వెస్ట్ ఉన్నా, డెడికేషన్ ఉన్నా, స్టూడియో నంబర్ 9726361966.

చూద్దాం. అండ్ కొంచెం ఎయిర్ క్వాలిటీ అటు ఇటు ఉందండి, పోలన్ లెవెల్స్ కొంచెం ఎక్కువ ఉన్నట్టు మనకు సమాచారం వస్తుంది. అలాగే రెయిన్ అయితే మాత్రం లేదనమాట. నెక్స్ట్ ఐ థింక్ సాటర్డే వరకు అయితే మాత్రం మనకి ఎక్కడ కూడా చుక్క వర్షం కూడా కురిసే అవకాశాలు అయితే కనిపించట్లేదు. బట్ వీ విల్ నెవర్ నో, యునో డాలస్ వెదర్ మా అందరికి తెలిసిందే కదా. అండ్ వీ విల్ నెవర్ నో కాబట్టి విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ హౌ ఇట్ గోస్ అరౌండ్ విత్ రిగార్డ్స్ టు వెదర్ ఈస్ కన్సర్న్. బట్ యాజ్ ఆఫ్ రైట్ నౌ నాకు వస్తున్న సమాచారం ప్రకారం ఐ థింక్ శనివారం వరకు డ్రై అండ్ ఇట్స్ గోన్ బి సనీ అండ్ కొంచెం కూల్ డౌన్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. కొంచెం కూల్ డౌన్ అంటే డాలస్ వెదర్ కి అది కూల్ డౌన్ అన్నట్టే. 75 లో ఉండబోతుంది అనేది మనకు చూపిస్తున్న వెదర్ సమాచారం అన్నమాట. అది విషయం కొద్దిసేపటి తర్వాత నేను ట్రాఫిక్ అప్డేట్ ప్రొవైడ్ చేస్తాను. మరి మీరు ఎలాంటి ఇబ్బందులు ఏమైనా ఫేస్ చేస్తున్నారా, లేకుంటే అంతా సజావుగా స్మూత్ గా సాగిపోతుందా మీ డ్రైవ్స్, ఏమన్నా లైవ్ అప్డేట్స్ ఇస్తే ఇంకా బాగుంటుంది అనేది నా పర్సనల్ అభిప్రాయం. ఇంకో పాట విందిద్దాం. సూర్య ఐపీఎస్ సినిమా నుంచి ఈ పాట మీ అందరి కోసం.

బ్యూటిఫుల్ సాంగ్. వెంకటేష్ గారు అండ్ యూనో విజయశాంతి గారి మధ్యలో చిన్న ఇది నడుస్తుంటారు అనమాట, అంటే యూనో టీజింగ్ సాంగ్ టైప్ లో ఉంటుంది. సూర్య ఐపీఎస్ సినిమా నుంచి మనం విన్న ఆ పాట. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HT3 అమెరికాలో తెలుగు నేస్తాం అండ్ ది వన్ అండ్ ఓన్లీ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. మరి నిన్నటి ఆర్సీబీ సెలబ్రేషన్స్ సద్దుమణిగా చేసుకున్నారా? క్రికెట్ ని జనరల్ గా సెలబ్రేట్ చేసుకున్నాం మనం స్పోర్ట్స్ కాలంలో నిన్న. బట్ యా, దట్ వాజ్ అ గుడ్ రెస్పాన్స్ యెస్టర్డే. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ ఆల్ దోస్ కాల్స్ అండి. జనరల్ గా క్రికెట్ ని ఎంజాయ్ చేస్తూ మీరందరూ మాట్లాడేందుకు ధన్యవాదాలు. అంటే ఒక్క ఆర్సీబీ విక్టరీ అని కాదు, ఆపోజిట్ టీమ్ ఆల్సో ప్లేడ్ వెరీ వెల్ ఎక్సెప్ట్ యెస్టర్డేస్ గేమ్. బట్ ఇన్ జనరల్ మనం క్రికెట్ ని సెలబ్రేట్ చేసుకున్నాం నిన్న స్పోర్ట్స్ కాలంలో. మీరేమనుకుంటున్నారు? నిన్న అఫ్ కోర్స్ అందరూ మ్యాచ్ చూడే చూసే బిజీలో ఉంటారేమో, బట్ ఇప్పటికి సద్దుమణిగా ఉంటుంది కాబట్టి మీ అభిప్రాయాలు పంచుకునేందుకు ఇది ఒక ప్లాట్ఫామ్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. స్టూడియో కాల్ చేయండి, అలా డ్రైవ్ చేస్తూ మంచిగా మాటలు ముచ్చట్లు పెట్టుకుంటూ పాటలు పాడుకుంటూ మీ ఆఫీసులకి వెళ్లిపోయే ప్రయత్నం చేద్దాం. ట్రాఫిక్ అప్డేట్స్ తీసుకుందాము. అండ్ ప్రతి మచ్ చాలా స్మూత్ గానే ఉందండి, ఎక్కడ కూడా యాక్సిడెంట్స్ కానీ అది కానీ ఎక్కడ కనిపించట్లేదు నాకైతే మ్యాప్ లో చూస్తున్న దాని ప్రకారం. అండ్ అక్కడిక్కడ కొంచెం యూనో ట్రాఫిక్ కొద్దిగా పికప్ అవుతుంది, ఆబ్వియస్లీ ఆఫీస్ టైం ఇంకా స్టార్ట్ అవుతుంది కాబట్టి కొన్ని కొన్ని ఏరియాలలో ట్రాఫిక్ కొంచెం పికప్ అయింది. బట్ యూజువల్ రెగ్యులర్ ట్రాఫిక్ నడుస్తుంది. అండ్ స్కూల్స్ కి ఎలాగో సెలవు కాబట్టి జనరల్లీ యూనో రష్ లేకుండా కొంచెం హడావిడి లేకుండా డెఫినెట్ గా ఆ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది ప్యాటర్న్ లో, అంతవరకు అయితే చెప్పగలరు. మిగతా అప్డేట్స్ ఏమైనా ఉంటే ఇంకొక 15-20 నిమిషాలలో మళ్లీ ఒకసారి మ్యాప్ ఓపెన్ చేసి ఎలా నడుస్తుంది ఏంటి అనేది కూడా మీకు ప్రొవైడ్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఈలోపు మనం ఒక ప్రీలియుడ్ అందిస్తా, ఇది ఏ పాట చెప్పండి 9726361966. ఈ పాట చాలా ఫేమస్ సాంగ్ అండ్ సినిమా పెద్దగా హిట్ కాలేదు కానీ పాట మాత్రం అంటే ఈ సినిమాల పాటలన్నీ కూడా చాలా హిట్ అయ్యాయి. ఇది ఏ పాట తెలిస్తే కాల్ చేయండి. లెట్ మీ ప్లే దిస్ ప్రీలియుడ్ ఫర్ యూ.

బ్యూటిఫుల్ ప్రిల్యూడ్ కదా, అసలు ఆ మ్యూజిక్ వింటేనే ఆ పాట ఒక ఇది అనమాట, ఎలా వచ్చేస్తుంది మైండ్ లోకి మనకు అలా తోస్తుంది. మరొకసారి ప్రిల్యూడ్ వినిపిస్తా, ఇది ఏ పాట తెలిస్తే కాల్ చేయండి. స్టూడియో నంబర్ 972-636-1966.

సరే, ఆ పాట గురించి మీరు అలా ఆలోచిస్తుండండి, ఈ లోపు నేను ప్రకటన చదువుతుంటాను. అండ్ అఫ్ కోర్స్ ఐ నో ది మోస్ట్ హ్యాపెనింగ్ ఈవెంట్ ఈస్ కమింగ్ అప్ దిస్ వీక్, రేడియో సురభి జాతర ఆన్ జూన్ 7, 2026 ఫ్రిస్కో ఫ్లయర్స్ లో. అండ్ యూఆర్ గోన్ సీ ద స్టార్ట్అప్ స్ట్రీట్, ఆల్సో కమ్యూనిటీ రికగ్నిషన్ అవార్డ్స్, అండ్ మా జట్టు సభ్యులం మా అందరికి కూడా మీరు అవార్డ్స్ ఐ మీన్ ఓట్స్ అయితే వేసి ఉంటారు. సో ఆర్జే అవార్డ్స్ కూడా ఉండబోతున్నాయి, అండ్ ఎక్సైటింగ్ వెండర్ బూత్స్ అండ్ ఫుడ్ బూత్స్ యాజ్ వెల్. అండ్ ఆబ్వియస్లీ దెర్ ఇస్ గోన్ బి ఎ డాజ్లింగ్ ఫ్యాషన్ షో యాజ్ వెల్. అండ్ లాస్ట్ బట్ బై నో మీన్స్ లీస్ట్, దెర్ విల్ బి ఎ బిగ్ సర్ప్రైజ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద ఫ్లాగ్ ఎండ్ ఆఫ్ ద జాతర అనమాట. ప్రెటీ మచ్ అట్ ది ఎండింగ్ లో ఆ సర్ప్రైజ్ ఏంటి అనేది మాకెవరికి కూడా తెలియదు. మా జట్టులో ఒక యూనో మేనేజ్మెంట్ కి అండ్ ఇద్దరు ముగ్గురికి తప్పితే ఎవరికి తెలియదు అది. సో ఆ సర్ప్రైజ్ ఏంటో మేము కూడా అందరం చాలా చాలా వెయిట్ చేస్తున్నాం. మీ అందరు కూడా వచ్చేసేయండి, ఈ జాతరని మన వేడుకలాగా మనం జరుపుకుందాం. అండ్ అఫ్ కోర్స్ ఎప్పటి నుంచో చెప్తున్నట్టుగా మెగా కోలాటం ఉండబోతుంది, సీతారామ కళ్యాణం కూడా ఉండబోతుంది విత్ ద అసోసియేషన్ ఆఫ్ మాట. సో వచ్చేసేయండి, ఇట్స్ ఎ ఫ్రీ ఈవెంట్. అండ్ యా, సో ఇప్పటికింకా మీరు రిజిస్ట్రేషన్ అలాంటివి కోలాటానికి రిజిస్ట్రేషన్ అవసరం లేదు, కళ్యాణానికి మాత్రం ఉంటుంది అనుకుంటున్నా. ఒకసారి వెబ్సైట్ మీరు చెక్ చేసుకోండి, ఇంకా టికెట్స్ అవి మిగిలి ఉంటే డెఫినెట్లీ యూ కెన్ గో అహెడ్ అండ్ రిజిస్టర్. లాస్ట్ మినిట్ ఇన్ఫర్మేషన్ ఏది కావాలన్నా సరే admin@radiosurabhi.com కి ఈమెయిల్ చేయండి. లెట్ మీ ప్లే దిస్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ శ్రీను.

పొద్దున్నే వెంకటేష్ బాబు గారి 90s సాంగ్స్ వింటుంటే అదొక రకమైన వైబ్ ఉంటుంది అనమాట. నాకైతే ఎస్పెషల్లీ ఐఎమ్ ప్రిటీ ష్యూర్ మీ అందరికి కూడా అదే వైబ్ లో ఉంటారని అనుకుంటున్నాను. ఆల్ రైట్, ఇంకొక పాట వినేసి మనం కమర్షియల్ బ్రేక్ లోకి వెళ్లే ముందు జియో పాలిటిక్స్ లో ఏం జరుగుతుంది అని అంటే, యునైటెడ్ స్టేట్స్ వర్సెస్ ఇరాన్ మధ్యలో ఆల్మోస్ట్ ఆల్ ఇంకా ఒక ఒప్పందం యూనో కుదిరే అవకాశం అయితే కనిపిస్తుంది. అండ్ యూనో ఒకవేళ లాస్ట్ మినిట్ లో అలాంటి అనుకోని ఏం జరగకపోతే మళ్లీ మొదటికే వచ్చే ప్రమాదం కూడా ఉంది. బట్ ఈసారి మాత్రం కొంచెం దరిదాపులలోనే ఉన్నారు. అండ్ నేను నెగోషియేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయని చెప్పి మనకు వస్తున్న సమాచారం. హోప్ఫుల్లీ దిస్ విల్ ఎండ్ క్విక్లీ, యాజ్ క్విక్ యాజ్ పాసిబుల్, బికాస్ ఆయిల్ ప్రైజెస్ మనకు తెలుసు ఎలా ఉంది అనేది. ఆయిల్ ప్రైసెస్ అయితే మాత్రం భరించలేకుండా ఉన్నాయండి. అంతవరకు అయితే మాట్లాడుకుందాం, ఇంకా మిగతా విశేషాలు కూడా మాట్లాడుకుంటూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్దాం. లెట్స్ లిసన్ టు అనదర్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ కూలీ నంబర్ 1.

0: Vachesindi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye matram alasan cheyakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aite, ventane register cheskondi at tinyurl.com/RSKolatam2026. So, see you all at Radio Surabhi Jatara on June 7th.
1: Radio Surabhi Revisit.
2: మా అమ్మాయికి SAT ACT ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
3: అవివో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయి
4: చంపేస్తున్నాయి.
5: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
6: Sure.
5: How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekkuva avachchu.
6: Idi office party aa leka jatra?
5: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
7: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
8: Yes sir.
7: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
8: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
7: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
9: విజిట్ రాజరాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
5: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
10: అవుతుంది
5: బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
11: కార్యక్రమంలోకి పునఃస్వాగతం. శ్రోతలు వింటున్నారు DFW మార్నింగ్ వైబ్స్ విత్ గిరి రామరాజు. అండ్ మనం 7 గంటల కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాము. విత్ ఇన్ తెలవకుండానే 1/2 గంట కార్యక్రమం ఆల్రెడీ అయిపోయిందండి. అండ్ లెట్స్ కమ్ బ్యాక్ టు ట్రాఫిక్ అప్డేట్స్. వన్స్ పెద్దగా మార్పు ఏం కనిపించట్లేదు, ప్రతి మచ్ స్మూత్ గానే నడుస్తుంది. అండ్ రెగ్యులర్ గా ఉండే ఆ చిన్నపాటి స్లో డౌన్స్ ఏవైతే ఉన్నాయో ఎలాగో ఉంటాయి. HOV హై ఆక్యుపెన్సీ వెహికల్ లేన్స్ మాత్రం క్లోజ్డ్ ఉన్నాయి. ఎందుకంటే అవి జనరల్ గా ఎప్పుడు ఓపెన్ పెడతారు అని అంటే, మనం రెగ్యులర్ లేన్స్ బిజీగా ఉన్నప్పుడు HOV లేన్స్ ఓపెన్ ఉంటాయి అన్నమాట. రెగ్యులర్ లేన్స్ వెన్ దే ఆర్ రన్నింగ్, దెన్ HOV లేన్స్ ఆర్ క్లోజ్డ్, బికాస్ అంత అవసరం ఉండదు కాబట్టి. సో రెగ్యులర్ ట్రాఫిక్ ఏ బాగుంది కాబట్టి HOV లేన్స్ అయితే మాత్రం ప్రస్తుతానికి క్లోజ్డ్ కనిపిస్తున్నాయి. అవి ఓపెన్ ఉన్నా సరే వాటిలో ఎవరు ట్రావెల్ చేయరు, ఎందుకంటే రెగ్యులర్ ట్రాఫిక్ ఏ మనకి మంచిగా నీట్ గా స్మూత్ గా సాగిపోతుంది. అండ్ 75 మీద ఎలా ఉంది అనే అప్డేట్ మాత్రం నాకు ఇక్కడ తెలియట్లేదు. మీరు ఎవరైనా ట్రావెల్ చేస్తూ ఉంటే 75 మీద ఎలా ఉందో కొంచెం అక్కడ ఉన్నాయి ఆ ట్రాఫిక్ అప్డేట్ ప్రొవైడ్ చేస్తే కొంచెం ఇట్ విల్ బి గుడ్ ఎనఫ్ ఫర్ ఆల్ ఆఫ్ అవర్ లిసనర్స్. నాకు కూడా ఆ ఇన్ఫర్మేషన్ ఉంటే నేను ప్రొవైడ్ చేస్తాను. బట్ అదర్ దెన్ దట్ రెస్ట్ ఆఫ్ ద ట్రాఫిక్ ఇందాక నేను అన్నట్టుగా ప్రెటీ మచ్ స్మూత్ నడుస్తుంది. అండ్ యునో 35 గానీ 685 గానీ ఎవ్రీథింగ్ ఈస్ లుకింగ్ గ్రీన్. అది విషయం. ఇంకొక పాటకు సంబంధించి ప్రీలివ్యూ అందిస్తా. ఇది ఏ పాటో తెలిస్తే కాల్ చేసి చెప్పండి 9726361966.

0: కొద్ది రోజుల తర్వాత రేడియోలో వినిపించబోతున్న ఈ పాట అయితే మీకు తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలిస్తే స్టూడియో కాల్ చేసి చెప్పండి 9726361966. అండ్ ఆథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం డెఫినెట్లీ ది వన్ అండ్ ఓన్లీ ప్లేస్ దట్ యూ షుడ్ విజిట్ ఈస్ ఏ టు బి అడియార్ ఆనంద్ భవన్. టూ లొకేషన్స్ లో ఉన్నారు, ఫ్రిస్కో అండ్ లిటిల్ ఎల్మ్. అండ్ ఫర్ టేబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ దెమ్ 214-872-2345 ఆర్ విజిట్ www.a2btexas.com. హలో అండి, గుడ్ మార్నింగ్. రేడియో
1: గుడ్ మార్నింగ్ గిరి గారు. ఇది సంతోషం మూవీ అనుకుంటున్నాండి. దేవుడే దిగొచ్చిన
0: సూపర్ సార్, వండర్ఫుల్ గెస్. చూసారా సంతోషం మూవీ?
1: యా, చాలా చాలా సినిమా
0: బాగుంటుంది. మంచి మంచి స్టోరీ లైన్ ఉన్న మూవీ అది. వెంకటేష్ మనసి, సారీ నాగార్జున, న్యూజిలాండ్ శ్రేయా సరణ్. అండ్ ఆల్సో ఇంకొక హీరోయిన్ ఎవరు ఉండే, ఆ పేరు గ్రేసీ సింగ్
1: అన్నమాట.
0: గ్రేసీ సింగ్ లగాన్ మూవీలో. సో చెప్పండి సార్, నిన్నటి మ్యాచ్ గురించి మీ అభిప్రాయం చెప్పండి.
1: నేను చెప్పాను కదా, నిన్నటి మ్యాచ్
0: గుజరాత్ టైటన్స్ కొంచెం ఆడి ఉంటే బాగుండేది.
1: కొద్దిగా అంటే జాగ్రత్తగా ఫైనల్స్ కదా అని కొద్దిగా డిఫరెంట్ గా డిఫరెంట్ యాటిట్యూడ్ ఆడుంటే బాగుండేది అనిపించింది. విరాట్ కోహ్లీ ఏదో కామెంట్ చేస్తున్నాను, ఏదో ఏలు పెట్టి అంటే దాన్ని ఏదో బానే కొద్దిగా బాగా చేస్తున్నారు.
0: నడుస్తుంది ఇంకా కాంట్రవర్సీస్ నడుస్తూనే ఉంటాయి. బట్ గుడ్ థింగ్స్ దే ఆర్ నాట్ ఆర్గనైజింగ్ ద యునో ది పార్టీ ఈసారి, ఎందుకంటే లాస్ట్ టైం స్టాంపేడ్ మా అందరికి తెలిసిందే కదా. సో దాని నుంచి లెసన్స్ నేర్చుకుని కొంచెం ఒక ఫుట్ బ్యాక్వర్డ్ లో ఉన్నారు ఆర్సీబీ, విచ్ ఇస్ అ వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. ఎనీ సాంగ్ రిక్వెస్ట్? శ్రీనివాస్ గారు అండ్ గెస్ట్ చేశారు కాబట్టి ఆ పాట ప్లే చేసేస్తున్నాను. లెట్స్ ప్లే ది సాంగ్ ఫ్రమ్ ద మూవీ సంతోషం.

ఆల్ రైట్ సంతోషం చిత్రం నుంచి మనం విన్న ఆ పాట అండ్ ఆబ్వియస్లీ కేకే అండ్ ఉషా గారు పాడారు అండ్ కేకే వాయిస్ లో మనం విన్న ఆ పాట. కేకే గురించి చాలా సార్లు మాట్లాడుకున్నాం, ప్రోగ్రామ్ కూడా చేసుకున్నాము, చాలా మంచి వాయిస్ ఉంటుందండి, బట్ వి లాస్ట్ హిమ్ గాన్ టూ సూన్ అని చెప్పి అనుకోవచ్చు అనమాట. ఆల్ రైట్ సో ఇప్పుడు ఏం చేద్దామంటే, ఈరోజు ప్రముఖ దర్శకులు ఎస్వి కృష్ణారెడ్డి గారి పుట్టినరోజు అండ్ దర్శకులే కాదు వారు సంగీత దర్శకులు కూడా. సో వారు అందించిన కొన్ని సినిమాలలో నుంచి పాటలు వింటూ వారి గురించి కూడా కొన్ని విశేషాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పటిలాగానే కృష్ణారెడ్డి గారి కార్యక్రమాన్ని వారికి మొట్టమొదటిగా వారికి ఆయన బర్త్డే శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 65వ ఏళ్లకు వాళ్ళు ఎంటర్ అయ్యారు కాబట్టి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనం వారందించిన సినిమాల నుంచి కొన్ని పాటలు వినే ప్రయత్నం చేద్దాము. ఎస్వి కృష్ణారెడ్డి గారు డైరెక్ట్ చేసిన ఒక సినిమా నుంచి నేను ఒక పాట ప్లే చేస్తా, పాట కాదు ప్రీలీడ్ ప్లే చేస్తా. ఈ ప్రీలీడ్ లో నటించిన ప్రముఖ హీరో ఎవరు, ఈ పాటలో నటించిన ప్రముఖ హీరో ఎవరు, అసలు ఈ ప్రీలీడ్ వినండి. ఇది ఏ పాట గుర్తుపట్టి ఈ పాటలో మనకు కనిపించే ఆ ప్రముఖ హీరో ఎవరు.

ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చే ఉంటుంది, మరొకసారి వినిపిస్తున్నాను. అండ్ ప్రశ్న ఏంటంటే, ఈ పాట ఈ ప్రీలియుడ్ విని ఈ పాటల్లో నటించిన ఆ ప్రముఖ హీరో ఎవరు?

సరే, మీరు ఆలోచిస్తుండండి. లోపు కృష్ణారెడ్డి గారి గురించి కొన్ని విశేషాలు నేను అందిస్తా. ఈస్ట్ గోదావరి జిల్లాలో పుట్టి భీమవరంలో వారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారండి. అండ్ సినిమాలలోకి రాకముందు ఒక స్వీట్ షాప్ రన్ చేశారు ఎస్వి కృష్ణారెడ్డి గారు. అండ్ మనీషా ఫిలిమ్స్ అనే ఒక బ్యానర్ తోటి కోఆర్డినేట్ అవుతూ మొట్టమొదటి చిత్రం కొబ్బరి బోండం సినిమాతోటి సినీ రంగ ప్రవేశం చేశారు ఎస్వి కృష్ణారెడ్డి గారు. వారి గురించి మరింత సమాచారం విందాం. అండ్ నేను అందించిన ప్రీలోడ్కి మీరందరూ మరి బిజీ ఉన్నారా డ్రైవ్ చేస్తున్నారో తెలియదు, మొత్తానికి అయితే పాట ప్లే చేస్తున్నాను. ఇందులో నటించింది నటశేఖర కృష్ణ గారు. లెట్స్ గో విత్ ది సాంగ్.

యమలీల చిత్రం నుంచి మనం విన్న ఆ పాట. కృష్ణారెడ్డి గారి బర్త్డే సందర్భంగా వారు సంగీతం అందించిన, వారు దర్శకత్వం వహించిన కొన్ని సినిమాల నుంచి పాటలు వింటున్నాము. యమలీల చిత్రం ఆలీ గారికే కాదు, అండ్ చాలా మందికి చాలా బ్రేక్ ఇచ్చింది అనమాట. ఇట్స్ ఎ హ్యూజ్ సక్సెస్ అండ్ వన్ ఆఫ్ ద స్టార్ట్ ఆఫ్ ఎస్వి కృష్ణారెడ్డి గారి ఇరాలో ఒక స్టైల్ బ్రాండ్ కి ఒక నిదర్శనంగా, కామెడీకి ఒక మంచి సెటిల్డ్ కామెడీ, యూ నో, ఫ్యామిలీ ఓరియంటెడ్ కామెడీగా, ఫ్యామిలీ ఎమోషన్స్ అండ్ ఆల్సో మంచి మంచి పాటలు ఉన్న సినిమా యమలీల సినిమా. అండ్ ఆ సినిమాలో అసలు ఐడియా ఎలా వచ్చిందో తెలియదు కానీ కృష్ణ గారిని తీసుకొచ్చి ఒక ఐటమ్ నెంబర్ లో యూజ్ చేశారు మన ఎస్వి కృష్ణారెడ్డి గారు. దట్స్ ఎ స్పెషల్ థింగ్. అండ్ అప్పటి వరకు యూనో సూపర్ స్టార్ కృష్ణ గారు అంటే మనకందరికి ఒక రకమైన, యూనో, ఆబ్వియస్లీ నిన్న మాట్లాడుకున్నాము అండ్ నిన్న భాస్కర్ గారు షో చేస్తూ కృష్ణ గారి గురించి ఒక మంచి కార్యక్రమం అందించారు. సో అలాంటి ఒక స్టార్ ఇమేజ్ ఉన్న కృష్ణ గారిని ఒక యూనో వాట్ యూస్ స్పెషల్ నెంబర్ లో యూజ్ చేయడం అనే ఐడియా, దట్ వాజ్ అ గ్రేట్ ఐడియా అట్ దట్ టైమ్ అండ్ ఇట్ బికేమ్ ఎ బిగ్ హిట్. అండ్ ఇవాళకి కూడా మనం ఇందాక విన్న పాట పదే పదే మనం వింటుంటాం, ఝుంబారే జుజుంబరే ఫ్రమ్ యమలీల, అది విషయం. అండ్ ఇంకొక పాట వినిద్దాం, ఎగిరే పావురమ సినిమా నుంచి నెక్స్ట్ నేను ప్లే చేయబోతున్న పాట. ఎగిరే పావురమ సినిమాలో నటించిన హీరోయిన్ పేరేంటి? కాల్ చేయండి 9726361966. ఎగిరే పావురమ సినిమాలో నటించిన ఆ హీరోయిన్ పేరేంటి?

ఆల్ రైట్, మనం విన్న పాట ఎగిరే పావురామ చిత్రం నుంచి మనకి శ్రీనివాస్ గారు సరైన సమాధానం ఇస్తూ అండ్ యమలీలలో కృష్ణ గారిని పెట్టడానికి కారణం ఏంటి అనే దానికి చిన్న రీజనింగ్ ఇచ్చారు, విచ్ ఇస్ ఎ వైబుల్ రీజన్. ఎందుకంటే జస్ట్ ఆలీ అండ్ అదర్ కాస్టింగ్ మీద డిపెండ్ అయితే సినిమాకి కలెక్షన్స్ రావు కదా. సో కృష్ణ గారిని అలా తీసుకొచ్చి ఒక స్పెషల్ నెంబర్ లో పెడితే కొంచెం ఓపెనింగ్ సినిమా ఓపెనింగ్స్ అప్పట్లో బాగుండేటివి అని చెప్పి ఒక వ్యాలిడ్ యూనో రీజనింగ్ ఇచ్చి మంచి తన అనుభవాలు కూడా పంచుకున్నారు. థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు. అండ్ మనం ఎస్వి కృష్ణారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వారి దర్శకత్వం వహించిన సంగీత దర్శకత్వం వహించిన చిత్రాల నుంచి పాటలు వింటున్నాం. ఇంకో పాట వినేసి బ్రేక్ లోకి వెళ్తుదాం.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
3: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
4: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
2: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNR ఇన్సూరెన్స్ .com or call or WhatsApp 469-464-9864 for international travel, medical, student insurance. SNR Insurance.
5: కార్యక్రమంలోకి పునఃస్వాగతం. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. స్టూడియోలో సమయం ఉదయం 8:03:17. టాప్ ఆఫ్ ది అవర్ లో ఉన్నాము. అండ్ ఈరోజు మనం ఎస్వి కృష్ణారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వారు దర్శకత్వం అందించిన, సంగీత దర్శకత్వం అందించిన సినిమాలలో నుంచి కూడా పాటలు వింటున్నాం గత అరగంట పాటు. సరైన సమాధానాలు వస్తున్నాయి. సో వారు అందించిన ఇంకో చిత్రం నుంచి ఒక పాట ప్రీలియుడ్ అందిస్తా. ఇది ఏ పాటో తెలిస్తే స్టూడియోకి కాల్ చేసి చెప్పండి 9726361966. అండ్ వాట్ సాంగ్ ఇస్ దిస్? ఈ పాట చాలా రోజుల తర్వాత వినిపించబోతున్నాను, బట్ ఈ పాట ఏ పాట గుర్తుపట్టి చెప్పండి ప్రీలియుడ్ ద్వారా. కృష్ణారెడ్డి గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు.

ప్రీలియుడ్ లోనే ఆ ట్యూన్ లోనే మీకు పాట తెలిసిపోయి ఉండాలి. లెట్ మీ ప్లే దిస్. ఐ థింక్ దిస్ ఇస్ ఎ వెరీ ఈజీ గెస్. లెట్ మీ రీప్లే దిస్. వాట్ సాంగ్ ఇస్ దిస్?

సరే మీరు అలా ఆలోచిస్తూ ఉండండి, ఈలోపు నేను ఒక ప్రకటన చదువుతాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ ఇట్ ఎ బిగ్ సక్సెస్ విత్ రిగార్డ్స్ టు ద మెగా పవర్ లీడర్ బోర్డ్ కార్యక్రమాన్ని. అండ్ మనకు ఆల్రెడీ సెమీఫైనలిస్ట్ లో నుంచి ఫైనల్స్ లోకి నలుగురు సెలెక్ట్ అయ్యారు అండ్ వారికి సమాచారం కూడా వెళ్ళిపోయింది. అండ్ ఆల్ దే నీడ్ టు డూ ఇస్ లైక్ దే నీడ్ టు టర్న్ అప్ టు జాతర అండ్ పార్టిసిపేట్ ఇన్ ద ఫైనల్స్ అన్నమాట. అండ్ ఫైనల్స్ లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి స్పెషల్ రికగ్నిషన్ ఉంటుంది ఆన్ ద స్టేజ్. అదనమాట మెగా పవర్ లీడర్ బోర్డ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ ప్లేయింగ్ దట్ గేమ్. ఇలాంటి ఎక్సైటింగ్ గేమ్స్ ని అండ్ ఆల్సో కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నమే మేం చేస్తున్న ఈ ప్రయత్నం అన్నమాట. అండ్ జాతరలో స్పెషల్ రికగ్నిషన్ ఎవరికన్నా ఇవ్వాలి అనే ఐడియా వచ్చింది కాబట్టి మెగా పవర్ లీడర్ బోర్డ్ ని మొన్న మొన్నటిదాకా ఆడాము. అండ్ ఇక్కడ నుంచి ఆ కార్యక్రమం ఎప్పుడు వీలున్నప్పుడల్లా సందర్భం ఉన్నప్పుడల్లా కంటిన్యూ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ స్పెషల్లీ టు ఇండియా క్యాష్ అండ్ క్యారీ అండ్ మదిరా అండ్ మసాలా ఫర్ హ్యావింగ్ అస్ బీయింగ్ ప్రెసెంట్ అండ్ ప్లే ద సెమీఫైనల్స్. లాస్ట్ వీక్ లో సెమీఫైనల్స్ ఆడాం కదా, దట్ వాజ్ స్పాన్సర్డ్ బై మదిరా అండ్ మసాలా రెస్టారెంట్ అండ్ ఇండియా అండ్ క్యాష్ అండ్ క్యారీ ఇన్ ఫ్రిస్కో. ఆల్రైట్, సో ప్రీలీడ్ అందించా కదా, ఆ పాట మీకు తెలుసా? తెలిస్తే కాల్ చేయండి 972-636-1966 ఆర్ ఇది ఏ సినిమాను తెలిసినా కానీ కాల్ చేయండి.

ఆల్ రైట్, మనం విన్న పాట రాజేంద్రుడు గజేంద్రుడు అనే చిత్రం నుంచి. ఎస్వి కృష్ణారెడ్డి గారి సంగీత దర్శకత్వంలో, దర్శకత్వంలో కూడా. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తాం. ఆల్ రైట్, నెక్స్ట్ పాట వినే ముందు మరి మరొకసారి ట్రాఫిక్ అప్డేట్స్ ఎలా ఉన్నాయి, పెద్దగా ఏమైనా చేంజెస్ ఉన్నాయా, లెట్ సీ. అండ్ నాకైతే మాత్రం చేంజెస్ ఎక్కడా కనిపించట్లేదు. ఐ మీన్ రెగ్యులర్ ట్రాఫిక్ కనిపిస్తుంది స్టిల్. దెర్ ఈస్ నో బ్లాకేజెస్ ఆర్ ఎనీథింగ్ సంథింగ్ లైక్ దట్. ఎవ్రీథింగ్ ఈజ్ లుకింగ్ స్మూత్ అండ్ ప్రెటీ మచ్ యునో ఈచ్ మైల్ క్యాన్ బి కవర్డ్ ఇన్ 1 మినిట్, యునో 20 మైల్స్ 20 మినిట్స్ లో అట్లా చూపిస్తుంది. కాబట్టి రిలేటివ్లీ రెగ్యులర్ ట్రాఫిక్ అని అనుకోవచ్చు. ఈదర్ వేస్ ఎటువైపు చూసుకున్నా గానీ అలానే కనిపిస్తుంది. సో ప్రెటీ మచ్ ఇంకా సెటిల్ అయిపోయినట్టే ఇంకొంచెం సేపట్లలో మీరు ఆఫీసులలోకి వెళ్తుంటే ఆఫీస్ కి సేఫ్ గా వెళ్ళిపోయి ఉంటారు. అండ్ ఇంకేమన్నా మీకు లైవ్ లో ట్రాఫిక్ సమాచారం ఉంటే స్టూడియో కాల్ చేసి చెప్పండి 9726361966. నా కర్తవ్యం మాత్రం స్టూడియో నుంచి మంచి మంచి పాటలు ప్లే చేస్తూ మార్నింగ్ టైంలో ఎలాంటి పాటలు వినాలి, జనరల్లీ యూనో దబిడి దిబిడి సాంగ్స్ కాకుండా అవి కూడా ప్లే చేద్దాం, లాస్ట్ లో ప్లే చేసుకుందాం. కాకపోతే ఏంటంటే కొంచెం ఉదయం పూట ఫస్ట్ 1 అవర్ 2 అవర్స్ కొంచెం సూదింగ్ గా స్మూత్ గా ఉండే పాటలు అయితే బాగుంటుంది అనేది నా పర్సనల్ అభిప్రాయం. బట్ దట్ ఈస్ నాట్ ద థింగ్. డ్రైవ్ టైమ్ ఇస్ ఆల్వేస్ యువర్ టైమ్. సో కాల్ టు ద స్టూడియో అండ్ రిక్వెస్ట్ యువర్ సాంగ్స్ 9726361966.

0: హలో
1: హలో గుడ్ మార్నింగ్ అండి, రేడియో సురభి. మీ పేరు?
0: గుడ్ మార్నింగ్ గడి గారు, ఎలా ఉన్నారు?
1: నేను బాగున్నాండి. రేవతి గారు కదా?
0: కాదు, కరిష్మా.
1: కరిష్మా గారు, సారీ సారీ, నంబర్ డిస్ప్లే కొంచెం. నేను బాగున్నా, చెప్పండి.
0: మీరు షూటింగ్ అలా పాటలు అడిగారు కదా, నాకు 35 లో నీలి మేఘాలు పాట వేస్తారా? మీరు అడగడం ఆలోచన, నేను చెప్తాను.
1: తప్పకుండా అండి, 100% లైన్అప్ చేస్తాను. మీకు ఆ పాట అంటే చాలా ఇష్టం, ఎందుకనేది షేర్ చేసుకుంటారా మన శ్రోతలతో?
0: ఏమో అండి, బాగా నచ్చేసింది, తెలీదు
1: కదా. కొన్ని కొన్నిసార్లు అలానే ఉంటుంది, అది సినిమా ఎలా ఉన్నా ఇంకేది ఎలా ఉన్నా గానీ మనకు ఒక పాట రెండు పాట కదా, ఇంటర్నల్ బాగుంటుంది ఆ పాట. మంచి 35 చిన్న కథ కాదు సినిమాలో, నీలి మేఘాలు
0: సినిమా కూడా బాగుంటుంది.
1: చూసారా సినిమా?
0: సినిమా చాలా
1: బాగుంటుందండి. ఓకే, నేను మూవీ చూడలే గానీ సాంగ్స్ అయితే విన్నా.
0: పాట ఎంత అద్భుతంగా ఉంటుందో సినిమా కూడా అంతే.
1: అవును,

బ్యూటిఫుల్ సాంగ్. థ్యాంక్ యూ సో మచ్ కరిష్మా గారు ఆ పాట కోరినందుకు. 35 చిన్ని కథ కాదు అనే సినిమా నుంచి మనం విన్న ఆ పాట వివేక్ సాగర్ సంగీత దర్శకత్వంలో భరద్వాజ్ గారి రచన. అండ్ ఈ పాట పాడింది, జనరల్ గా పాట వింటుంటే మనకి సిద్ శ్రీరామ్ వాయిస్ గుర్తొస్తుంది, బట్ సిద్ శ్రీరామ్ కాదండి ఈ పాట పాడింది, పృథ్వీ హరీష్ అనే సింగర్ పాడారు. అండ్ దీంట్లో చాలా చాలా ఇన్స్ట్రుమెంటేషన్స్, కొంచెం డిఫరెంట్ ఇన్స్ట్రుమెంటేషన్స్ ఉన్నాయి. అండ్ దట్స్ ద రీజన్ యునో దిస్ సాంగ్ హ్యాస్ స్టూడ్ అవుట్ అండ్ బికమ్ ఏ బిగ్ హిట్. ఏం ఇన్స్ట్రుమెంటేషన్స్ ఉన్నాయంటే దీంట్లో షహనాయ్ ఉంటుంది, నాదస్వరం ఉంటుంది, ఫ్లూట్ ఉంటుంది, వీణ, కొన్నక్కోల్ అనేది తబలా అండ్ మంజీరా, సో మృదంగం అండ్ బేస్ గిటార్. బేస్ గిటార్ ఇచ్చింది నన్ దెన్ వివేక్ సాగర్ హిమ్సెల్ఫ్. ఇంత మంచి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్న ఈ పాట మరెందుకు హిట్ కాదండి, బ్రహ్మాండమైన హిట్ అయింది, మనందరికీ చాలా నచ్చిన పాట. 35 చిన్ని కథ కాదు సినిమా నుంచి కరిష్మా గారి కోరిక మేరకు మనం విన్న ఆ పాట. ఆల్రైట్, లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ ఓన్ థీమ్. నేను పెట్టుకొచ్చిన థీమ్ లో ఎస్వి కృష్ణారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వారు దర్శకత్వం వహించిన మరొక చిత్రం నుంచి ఈ పాట వినేద్దాం. ఈ పాట కూడా చాలా రోజుల తర్వాత నేను మీకు వినిపిస్తున్నాను. ఈ మధ్య కాలంలో ఈ పాటలు అయితే మీరు కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి ఈరోజు సాంగ్స్, సో ఇది వినేసేయండి. మావి చిగురు సినిమా నుంచి ఈ పాట. హోమ్ టౌన్ లో చూసారండి ఈ సినిమాలన్నీ కూడా, మావి చిగురు గాని, ఈయనో మాయలోడు, రాజేంద్రుడు, గజేంద్రుడు. హోమ్ టౌన్ లో ఆ థియేటర్స్ అప్పుడు ఇంకా ఇంత సోఫిస్టికేటెడ్ థియేటర్స్ కాదు కదా, సో ఆ రోజులన్నీ గుర్తొస్తున్నాయి అనమాట. అండ్ లెట్స్ లిసన్ టు ది సాంగ్. అండ్ ఈ పాట కూడా చాలా హిట్ అయిన పాట అప్పట్లో. లెట్స్ లిసన్ టు దిస్.

0: ఆల్ రైట్ సో దట్ వాజ్ ఎ లిటిల్ సెగ్మెంట్ ఆన్ ఎస్వి కృష్ణారెడ్డి గారు. వారి పుట్టినరోజు సందర్భంగా ఒక గంట పాటు వారు సంగీతం అందించిన, దర్శకత్వం వహించిన సినిమాలలో నుంచి పాటలు విన్నాము. మీకు ఇంకా వారి పాటలు ఏదైనా రిక్వెస్ట్ ఉన్నా డెడికేషన్ స్టూడియో కాల్ చేయండి 9726361966. మనం కమర్షియల్ బ్రేక్ లోకి వెళ్తున్నాము. బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ కార్యక్రమాన్ని మనం కంటిన్యూ చేద్దాం. అండ్ ఇంకొక గంటన్నర పాటు కార్యక్రమం ఉంది కాబట్టి నేనైతే నా ప్లే లిస్ట్ లో ఉన్న పాటలు ప్లే చేస్తుంటా. మీకు డ్రైవ్ టైమ్ ఇస్ యువర్ టైమ్, సో రిక్వెస్ట్ సాంగ్ స్టూడియో నెంబర్ 9726361966. ఐ విల్ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్.
1: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం అట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
2: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
3: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursu.com or write to support@mypursu.com.
2: మేము నలుగురం ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మస్ట్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్మా, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ బికాస్ మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్మా, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫేల్.
4: హలో, డిన్నర్ ప్లాన్ చేయండి. గ్రూప్ లో ఎవరైనా సపోర్ట్ చేస్తారు?
5: వాట్ ఆర్ దేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
6: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
7: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, అర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా.com.
0: కార్యక్రమంలోకి పునఃస్వాగతం. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. మీరు వింటున్న కార్యక్రమం డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ విత్ గిరి రామరాజు ఈరోజు. అండ్ మనం ఇప్పటిదాకా ఒక 45 నిమిషాల పాటు ఎస్వి కృష్ణారెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా వారి పాటలు విన్నాము. మళ్లీ మనం మన జోన్లోకి వచ్చేద్దాం. బట్ మీకేదన్నా పాట రిక్వెస్ట్ ఉన్నా డెడికేషన్ యాజ్ యూ నో స్టూడియో నంబర్ 9726361966. లెట్స్ ప్లే ద ప్రీల్యూడ్ గేమ్ వన్స్ అగైన్. ఇంకా నెక్స్ట్ కొంచెం సేపటి వరకు మీరు ఎవరన్నా ట్యూన్ ఇన్ అయి ఉంటే వెంటనే ఈ పాట ఏ పాటో గుర్తుపట్టి నాకు చెప్పండి. 9726361966. లెట్ మీ ప్లే దిస్. వాట్ సాంగ్ ఇస్ దిస్?

సరే గుర్తుపడుతుండండి. ఈలోపు రాధాకృష్ణ టెంపుల్ వారు, అలెన్ లో ఉన్న రాధాకృష్ణ టెంపుల్ ప్రౌడ్లీ ఇన్వైట్స్ యూ టు ద గ్రాండ్ శ్రీ వెంకటేశ్వర ప్రాణ ప్రతిష్ట మహోత్సవం అండి. ది సేక్రెడ్ ఇన్స్టలేషన్ ఆఫ్ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి బాలాజీ మూల విరాట్ విగ్రహం అండ్ గర్భగృహం జూలై 1వ తారీఖు నుంచి జూలై 4వ తారీఖు వరకు ఈ స్పిరిచువల్ ఈవెంట్ ఉండబోతుంది. అండ్ ప్లీజ్ మార్క్ యువర్ క్యాలెండర్స్ టు ఫిల్ దిస్ ఈవెంట్ విత్ వేదిక్ రిచువల్స్, హోమమ్స్ అండ్ డివోషనల్ ప్రోగ్రామ్స్ అండ్ ఆల్సో బ్లెస్సింగ్స్. ఆల్ డివోటీస్ అండ్ ఫ్యామిలీస్ ఆర్ వెల్కమ్ అండ్ డొనేషన్స్ అండ్ స్పాన్సర్షిప్స్ ఆర్ ఆల్సో వెల్కమ్. ప్లీజ్ విజిట్ www.radhakrishnatemple.net ఫర్ డొనేషన్స్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్. అండ్ యా, సో వారి టెంపుల్ వెబ్సైట్ లోకి వెళ్ళండి. ఈవెంట్ వచ్చేసి జూలై 1వ తారీఖు నుంచి జూలై 5వ తారీఖు 2026 వరకు జరగబోతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రాణ ప్రతిష్ట అండ్ మూల విరాట్ విగ్రహం అండ్ గర్భగృహం యాజ్ వెల్. రాధాకృష్ణ టెంపుల్ ఎలన్ లో ఉంది, మా అందరికి తెలిసిందే.

0: ఎస్, నేను అడిగిన ప్రశ్నకి సరైన ఆన్సర్ వచ్చేసింది. మాధవి గారు మనకి సరైన సమాధానం ఇచ్చారు. చామంతి పువ్వు సాంగ్ ఫ్రమ్ ద మూవీ ముగ్గురు మొనగాళ్లు. థ్యాంక్ యూ సో మచ్ మాధవి గారు అండ్ సరైన సమాధానం ఇచ్చినందుకు. ఆల్ రైట్, సో ఇప్పుడు ఒక సన్నివేశం ప్లే చేస్తా. ఈ సన్నివేశం ఏ సినిమాలోదో తెలిస్తే వెంటనే స్టూడియోకి కాల్ చేసి చెప్పండి, ఆర్ ఈ సన్నివేశంలో నటించిన ఆ నటులు ఎవరు, కాల్ చేయండి. లెట్స్ లిసన్ టు దిస్ అండ్ వాట్ మూవీ ఇస్ దిస్. చాలా చాలా చాలా పెద్ద హిట్ అయిన సినిమా. ఏ సినిమాను తెలిస్తే స్టూడియోకి కాల్ చేసి చెప్పండి.
1: నేను ఇక్కడ తిరిగ్గా కూర్చొని నీతో కర్రా బిళ్ళ ఆడడం రాలేదు. ఎక్కడ మీ భార్య? ఏది మీ ఆవిడ?
2: గుడ్ మార్నింగ్ సార్, సిస్టర్ ఇప్పుడే బయటకు వెళ్ళింది, వచ్చేసింది, కూర్చోండి.
1: ఎవరు?
3: మా చెల్లెలు. అదే తమ్ముడు, అదే మీ ఆవిడ, మా ఆవిడ తమ్ముడు. రండి సార్, ఇల్లంతా సార్ చూద్దరు కానీ.
1: ఏమిటా చూసేది? దేవుని తాజమహల గతగొడు కొంపలో బోడి కొంప. అవును, ఈ కొంపలో సంవత్సరాల లక్ష ఉన్న ఏ వస్తువు కనిపిస్తుంది?
3: అదే సార్, ఇప్పుడు అన్ని కట్టకట్టేసి పైన పడేశాం.
1: పైన? ఏ పైన?
3: అదే అటక పైన.
1: అటక అటకుందా?
3: వెళ్ళేనట్టు ఉంది. అందుకే అన్ని డాబా మీద పడేశాం.
1: డాబా? ఇదే డాబా? ఇంకే
3: డాబా అంటే అదే అన్ని కట్టకట్టేసి ఎదురింది డాబా మీద పడేశాం.
1: ఎదురింది డాబా మీద పడేశారు ఎందుకుట?
3: ఉత్తినే సరదాగా
2: బాగుంటుంది. కావాలంటే మీరు ట్రై చేయొచ్చు.
1: గాడిద గుడ్డు కొంపలో సామాన్ ఎదురుల మీదకి ఆకాశంలోకి విసేసుకోవడానికి నేనే దాగలు తిరిగి రకంగా కనిపిస్తున్నా? ఇలాంటి దిగిడాగు మాటలు నాతో చెప్పొచ్చు.
3: సార్, ఈ టాపిక్ వదిలేస్తాం సార్, నాకేదో కన్ఫ్యూషన్.
1: ఎందుకూడదు? నీ కన్ఫ్యూజన్ కనిపెట్టడానికే నేను ఇక్కడికి వచ్చాను. ఎక్కడ నీ భార్య? ఎక్కడ?
3: ఈవిడే మా వాడి భార్య.
1: ఇతనెవరు?
3: వాడు మరీక్ష వాడు వెళ్ళిపోవాడు.
1: నువ్వేనా రాజేశ్వరరావు భార్యవి?
0: గుడ్ మార్నింగ్ అండి, రేడియో సురభి.
4: గుడ్ మార్నింగ్ అండి.
0: గుడ్ మార్నింగ్ అండి. గ్రేట్ ఆన్సర్ అండి, బాగుంటుంది. అండ్ గిరిబాబు భలే యాక్టింగ్ చేస్తారు దాంట్లో. ఇప్పుడేమో ఇరాన్ యుద్ధం నడుస్తుంది, అప్పుడు ఇరాక్ యుద్ధం నడిచింది, అంతే తేడా. ఇరాక్ వాళ్ళు 4 స్కడ్ బాంబులు వేశారంట అంటది ఈ సినిమాలో డైలాగ్. చాలా యూనో మంచి సెటిల్డ్ కామెడీ ఉన్న సినిమా ఇది, చిత్రం బళ్ళారేసి. చెప్పండి సుధా గారు, పాట రిక్వెస్ట్ ఏదైనా ఉందా? ఓకే గ్రేట్, ఐ విల్ లైన్ అప్ అండ్ ప్లే వన్ నైస్ సాంగ్ ఫర్ యూ. థ్యాంక్ యూ అండి. That was the movie name, Chitram Mahalare Vichitram cinema nunchi manam vinna sannivesham. Koncham settled comedy unna cinema anamata idi kuda, so andu gurinchi ala play chesi vinipinchesa. Thank you so much once again Sudha garu for answering that question.

0: బాస్ గ్యాంగ్ లీడర్ సినిమా నుంచి మనం విన్న ఆ పాట. బాస్ అన్న తర్వాత మరొక సన్నివేశం వినిపించకుంటే ఎలా అండి? ఖచ్చితంగా వినిపిస్తున్నాను. ఇది ఏ సినిమాలోది తెలిస్తే కాల్ చేయండి 9726361966. హియర్ వి గో.
1: గుడ్ మార్నింగ్ సార్. నువ్వేనా జ్యోతి పితవి?
2: కాదు సార్, కనీసం ఒట్టి పితను కూడా కాను, పెళ్ళవలేదు గనక. కొంతమంది మాత్రం ముద్దుగా నిరుద్యోగ పిత అని పిలుస్తూ ఉంటారు.
3: నువ్వు ప్రాక్టికల్ జోకులే కాకుండా మామూలు జోకులు కూడా బాగా వెయ్యగలవన్నమాట. గుడ్ చూడబాయ్, జోకులు వేసేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం, కానీ నా మీద జోకు వేసేవాళ్ళంటే నేను తిను. వాళ్ళంతేదో చూడకుండా నాకు నిద్ర కూడా పట్టదు. ఇంటర్వ్యూ ప్రారంభిస్తాను. మొదటి ప్రశ్న, నీ ఇల్లు ఎక్కడ?
2: నా ఇల్లు అంటూ ఏమీ లేదు సార్, నేను ఉండే ఇల్లు మాత్రం ఊరి చివరి చిన్న పాక.
3: సెకండ్ క్వశ్చన్, నీ ఇల్లు అదే నువ్వు ఉండే పూరి పాక ఇక్కడి నుంచి ఎంత దూరం?
2: 15 కిలోమీటర్.
3: ఇక్కడికి నువ్వు ఎలా వచ్చావు?
2: నడిచి.
3: లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, తిరిగి ఎలా వెళ్తావు?
2: నడిచే వెళ్ళాలి.
3: దట్స్ ఆల్, నీ ఇంటర్వ్యూ అయిపోయింది, నువ్వు వెళ్ళొచ్చు. ఇంత దూరం నువ్వు నడిచి రావడం, ఇంటర్వ్యూ కోసం రాత్రింబగళ్ళు పుస్తకాలు చదివి ప్రిపేర్ కావడం, ఇదంతా వేస్ట్. యూఆర్ నాట్ సెలెక్టెడ్. దీన్ని టిట్ ఫర్ టాట్ అంటారు. తెలుగు నుడికారంలో చెప్పాలి అంటే దెబ్బకు దెబ్బ.
0: నమస్కారం అండి, రేడియో సురభి. అవునండి, మీ రేడియో వాల్యూమ్ కొంచెం తగ్గిస్తారా ప్లీజ్?
4: తగ్గించాను.
0: యా, ఇప్పుడు బాగా అనిపిస్తుంది, చెప్పండి.
4: అది ఛాలెంజ్ మూవీ.
0: సూపర్ అండి. మీ పేరు?
4: హలో,
0: మీ పేరండి?
4: సునీత
0: గారు. ఇస్ అన్ ఛాలెంజ్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. అండ్ చాలా ఉద్రేకభరితమైన సీన్ అన్నమాట. యా, ఏదన్నా పాట రిక్వెస్ట్ ఉందా?
4: పాట రిక్వెస్ట్ సుమం ప్రతి సుమం సాంగ్.
0: సుమం ప్రతి సుమం సుమం, సూపర్ అండి, నేను ప్లే చేస్తాను అది.
4: ఒక్క నిమిషం,
0: తప్పకుండా.
4: మొన్న నేను మెగా ఫైనల్స్ కి వచ్చాను, అక్కడ సో అక్కడ పిక్స్ తీసుకుని తీసారు కదండి, ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయలేదు.
0: అది బ్యాక్ ఎండ్ టీమ్ విల్ గెట్ బ్యాక్ టు యూ అండి ఆ విషయంలో. సో నేను కూడా ఒకసారి ఫాలో అప్ చేస్తాను. ఓకేనా?
4: థ్యాంక్ యూ సో మచ్.
0: థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి, రేడియో సురభి. మీ పేరు?
5: నా పేరు కీర్తన అండి.
0: కీర్తన గారు హలో అండి, ఎలా ఉన్నారు? చెప్పండి మ్యామ్.
5: ఛాలెంజ్ మూవీ కదా?
0: అవునండి, బ్లాక్ బస్టర్ మూవీ ఛాలెంజ్ నుంచి నేను వినిపించిన సన్నివేశం. మీకు ఏదైనా పాట రిక్వెస్ట్ ఉందా?
5: లేదండి.
0: సూపర్. సో నేను ప్లే లిస్ట్ లో నుంచి మంచి పాట మీకోసం లైన్అప్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఛాలెంజ్ సినిమా నుంచి మనం విన్న సన్నివేశం. అండ్ మనకి కీర్తన గారు అండ్ ఆల్సో సునీత గారు సరైన సమాధానం ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మరి ఆ సినిమా నుంచి పాట తర్వాత విందాం. ప్రస్తుతానికి మాత్రం నేను ప్లే లిస్ట్ లో పెట్టిన ఈ పాట వినిపిస్తాను. అండ్ దాని తర్వాత సునీత గారి రిక్వెస్ట్ మీద, వారి కోరిక మేరకి, లేదంటే ఒక పని చేద్దాం, ఈ పాట వినిద్దాం, దీని తర్వాత వారి కోరిక మేరకి వారి రిక్వెస్ట్ సాంగ్ కూడా ప్లే చేద్దాం.

ఆల్ రైట్, అది నా ప్లే లిస్ట్ లో ఉన్న పాట కాబట్టి మీకు ప్రీలివ్డ్ అయితే అందించాను. ఆ పాట ఏదో తెలిస్తే గుర్తుపట్టండి. ఈలోపు మనం సునీత గారు రిక్వెస్ట్ చేసిన మహర్షి సినిమా నుంచి వారి కోరిక మేరకి, బికాస్ డ్రైవ్ టైమ్ ఇస్ యువర్ టైమ్ అండ్ మీ రిక్వెస్ట్ పాటలు నంబర్ వన్ టాప్ ప్రయారిటీలో ఉంటాయి కాబట్టి నా లెఫ్ట్ ప్లే లిస్ట్ లో నుంచి పాటను పాస్ చేసి మీ ప్లే లిస్ట్ లో ఉన్న పాటను ప్లే చేస్తున్నాను. సునీత గారు మీకోసం మహర్షి చిత్రం నుంచి ఇళయరాజా గారి సంగీతంలో వచ్చిన ఈ పాట.

0: సినిమా నుంచి మనం విన్న ఆ పాట. ఆల్ రైట్, సో అథెంటిక్ ఫ్లేవర్స్ కోసం మన దగ్గర చాలా చాలా రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి డాలస్ లో. అలాంటిదే మైత్రి రెస్టారెంట్ అనమాట. అథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం యూ షుడ్ హెడ్ టు మైత్రి ఇండియన్ క్యుజిన్, అండ్ దే ఆర్ లొకేటెడ్ ఆన్ ద హిల్ టాప్ లొకేషన్ ఇన్ ఇర్వింగ్, ఎస్పెషల్లీ విత్ అమేజింగ్ వ్యూస్ అండ్ స్పేషియస్ ప్యాటియో సీటింగ్. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తోటి చిల్ అవడానికి ఒక పర్ఫెక్ట్ డెస్టినేషన్ అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గానీ, లంచ్ బఫే గానీ, ఈవినింగ్ స్నాక్స్ గానీ ఏదైనా సరే, ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ దట్ ఆథెంటిక్ ఫైన్ డైనింగ్ ఎక్స్పీరియన్స్, ప్లీజ్ విజిట్ మైత్రీస్ రెస్టారెంట్. దే ఆర్ లొకేటెడ్ ఇన్ ఇర్వింగ్, ఆల్సో దే హ్యావ్ బ్రాంచెస్ ఇన్ సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో లొకేషన్ అండి. అలాగే ఇందాక నేను అన్నట్టుగా రాధాకృష్ణ టెంపుల్ వారు దే ఆర్ బ్రింగింగ్ అవుట్ విత్ అల్టిమేట్ ఈవెంట్ శ్రీ వెంకటేశ్వర స్వామి బాలాజీ మూల విరాట్ విగ్రహం అండ్ గర్భగృహం. ఇది ప్రాణ ప్రతిష్ట జరగబోతుంది, ది సీక్రెట్ ఇన్స్టలేషన్ ఆఫ్ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి. జులై 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు ఉండబోతుంది. అండ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ విజిట్ www.radhakrishnatemple.net అండ్ ఆల్సో ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ డొనేషన్స్ ఎస్ వెల్. బట్ దీనికంటే ముందు మన రేడియో సురభి జాతర మీ ముందుకు రాబోతుంది. జూన్ 7వ తారీఖు 2026 అంటే ఈ ఆదివారం మనకి జాతర ఉండబోతుంది ఫ్రిస్కో ఫ్లయర్స్ లో. ఇట్స్ అన్ ఇండోర్ ఈవెంట్, అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. వాట్ ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ యూ జస్ట్ నీడ్ టు కమ్ డౌన్ టు దిస్ కమ్యూనిటీ ఈవెంట్ అండ్ ఎంజాయ్ ద ఈవెంట్ అనమాట. అండ్ ఎక్సైటింగ్ వెండర్ బూత్, ఫుడ్ బూత్స్ అండ్ ఆల్సో కమ్యూనిటీ రికగ్నిషన్ అవార్డ్స్ అండ్ డాజిలింగ్ ఫ్యాషన్ షో. దెర్ విల్ బి ఎ స్టార్ట్అప్ స్ట్రీట్ అస్ వెల్ అండ్ జస్ట్ కమ్ అండ్ ఎంజాయ్ దిస్ ఫ్రీ ఈవెంట్. మోర్ ఇన్ఫర్మేషన్ ఇంకేదైనా సమాచారం కావాలి అని అంటే admin@radiosurabhi.com కి మీరు ఈమెయిల్ చెయ్యండి. అండ్ ఈసారి జాతర వీఆర్ కమింగ్ అవుట్ విత్ ఎ డివైన్ వైబ్ విచ్ ఇస్ లైక్ సీతారామ కళ్యాణం అండ్ ఆల్సో ద ఈవెంట్ సీతారామ కళ్యాణం మనకు తీసుకొస్తున్నది మాట వారి సౌజన్యంతో వచ్చేస్తున్నాము అదన్నమాట విషయం. అండ్ మెగా కోలాటం కూడా ఉండబోతుంది. కమర్షియల్ బ్రేక్ కి మనం చాలా అతి కొద్ది డిస్టెన్స్ లో ఉన్నాము. బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత మిగతా కార్యక్రమాన్ని కంటిన్యూ చేద్దాం. స్టే ట్యూన్. దిస్ ఇస్ గిరి రామరాజు ఆన్ DFW మార్నింగ్ వైబ్స్. ఈ కార్యక్రమం ప్రతి సోమవారం నుంచి శుక్రవారం దాకా ఉదయం 7 గంటల నుంచి 10 గంటల దాకా ఉంటుంది. ఐ విల్ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ దిస్ షార్ట్ కమర్షియల్ బ్రేక్.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 9 AM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానీ చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్, అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజా essentials, one name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్. సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
2: Manashanti, mental peace, మసాలా దోశ.
1: శ్రీకృష్ణ విలాస్ కి రండి, 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్ స్ప్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
3: శ్రోతలందరికీ పునఃస్వాగతం. మీరు వింటున్నారు డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ విత్ గిరి రామరాజు, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అమెరికాలో తెలుగు నేస్తాం. ఆల్ ద వే ఫ్రమ్ కెనడా వాణిగారు మనకు ఒక పాట కోరారండి, స్వర్ణ కమలం చిత్రం నుంచి వారు కోరిన ఈ పాట. ఆలస్యం చేయకుండా లెట్స్ లిసన్ టు దిస్. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి రచన అండ్ సంగీతం ఎవరు అనే ప్రశ్న నేను అడగొద్దు, బట్ అడగాలి కాబట్టి ఏదో ఒక ప్రశ్న అడగాలి. స్వర్ణకమలం చిత్రానికి సంగీత దర్శకత్వం ఎవరు?

లేవతన మధ్యలో మనకి సింధు గారు కాల్ చేశారు. వారికి శోభన గారి పాట ఏదన్నా ప్లే చేయండి అని చెప్పి అన్నారండి. నాకు వెంటనే తోచిన సినిమా April 1 విడుదల. ఆ చిత్రంలో శోభన గారి యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారిని ఒక దారిలో పెట్టే ప్రయత్నం చేస్తుంటారు అన్నమాట. వారు రాజేంద్ర ప్రసాద్ గారు అటు ఇటు ఇటు అటు దారి తెలవకుండా అటు ఇటు వెళ్తుంటే వారిని దారిలో పెట్టే ప్రయత్నంలో అండ్ మంచి సన్నివేశాలుంటాయి. బట్ ఆ చిత్రంలో పాటలు కూడా చాలా చాలా హిట్ సాంగ్స్. మరొకసారి ఇళయరాజా గారి సంగీతంలో సింధు గారు మీకోసం April 1 విడుదల సినిమా నుంచి శోభనా గారు రాజేంద్ర ప్రసాద్ గారు నటించిన ఈ పాట. అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ టు యూ. ఈరోజు మీరు కొత్త జాబ్ స్టార్ట్ చేస్తున్నారు అండ్ మండే, సో ఆల్ ద వెరీ బెస్ట్ ఆన్ యువర్ న్యూ జాబ్.

Sindhu Garu, I hope you like that song, and once again, all the very best for your new job. And yeah, so go ahead and join your job and do well. All right, so ఇప్పుడే నాకు అందుతున్న వార్త ఏంటంటే, నిన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విక్టరీ తర్వాత మనకు వస్తున్న వీడియోలలో చాలా అంటే కొంచెం ఎక్సైటింగ్ గా ఉన్న వీడియో ఏంటంటే విరాట్ కోహ్లీ అండ్ దినేష్ కార్తిక్ ఇద్దరు కలిసి అసలు నాన్ స్టాప్ స్టెప్లు వేస్తున్నారు అనమాట. రాత్రి అంతా పార్టీ చేసుకుని ఉంటారు బహుశా, అండ్ ఆ పార్టీ గ్రౌండ్ లో రెడ్ బ్యాక్ గ్రౌండ్ లో వాళ్ళ డ్రెస్ కూడా రెడ్ కలర్ లోనే ఉంటుంది కాబట్టి చాలా మంచి వైబ్ ఉన్న ఒక స్టెప్ వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. సో ఆ స్టెప్ చూసి నాకు కూడా కొంచెం సంతోషం అనిపించింది అనమాట. కొంచెం ఏంటి మరి, ఆర్సీబీ విక్టరీ అన్న తర్వాత ఎవరికి మాత్రం సంతోషం ఉండదండి. డెఫినెట్లీ ఆర్సీబీ బ్యాక్ దేర్ థర్డ్ ఐపీఎల్ టైటిల్, థర్డ్ ఎలా అంటున్నారా, మెన్స్ లో సెకండ్ టైటిల్, విమెన్ లో ఆల్రెడీ ఒక విమెన్ ఐపీఎల్ లో వాళ్ళకి ఒక టైటిల్ ఉంది. మొత్తం కలిపి ఆర్సీబీ మెన్ అండ్ విమెన్ ఆల్ టుగెదర్ దే వన్ 3 ఐపీఎల్ టైటిల్స్ సో ఫార్. అన్ని సంవత్సరాల నుంచి రాని టైటిల్ సడన్లీ 3 టైటిల్స్ నీకు అక్కడ ఎదురుగా కనిపిస్తుండేసరికి ఎవరికి మాత్రం ఆనందం ఉండదు చెప్పండి. ఫీల్డింగ్ స్టాఫ్ కి, కోచింగ్ స్టాఫ్ కి, ప్లేయర్స్ కి, ఎవరైనా సరే ఎవ్రీబడి విల్ ఫీల్ హ్యాపీ. సో వన్స్ అగైన్ బిగ్ కంగ్రాచులేషన్స్ టు బెంగళూరు టీమ్ ఫర్ విన్నింగ్ ద ఐపీఎల్ 2026. ఒక పాటకు సంబంధించి ప్రీలీవ్డ్ అందిస్తా. ఎలాగో ఇళ్ళరాజాగా డ్రైవ్ లో ఉన్నాం కాబట్టి నెక్స్ట్ 10-15 నిమిషాలు కూడా వారి పాటలే విందాము. ఇది ప్రీలీవ్డ్ విని ఇదే పాట చెప్పండి. 9726361966.

మీరు అపాట గెస్ చేసేలోపు ఒక వ్యాపార ప్రకటన. ప్రకటన ఏంటంటే, ఎస్ఆర్ ఇన్సూరెన్స్ వారు దే ఆర్ బ్రింగింగ్ అవుట్ విత్ మల్టిపుల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆప్షన్స్ అండి. వాట్ దే ఆర్ సేయింగ్ ఈజ్ లైఫ్ కెన్ చేంజ్ ఇన్ అన్ ఇన్స్టెంట్ సెకండ్, బట్ యువర్ హెల్త్ కవరేజ్ డస్ నాట్ హ్యావ్ టు చేంజ్. లాస్ట్ యువర్ జాబ్ ఆర్ ఇఫ్ యూ లాస్ట్ యువర్ ఇన్సూరెన్స్ బై విచ్ అవర్ వేస్, ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ఈజ్ హియర్ దే ఆర్ హెల్ప్ అండ్ టు ఫైండ్ యూ అన్ అఫోర్డబుల్ కవరేజ్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ విత్ స్ట్రెస్ ఫ్రీ అండ్ quick and affordable plans from healthcare to travel to dental, vision and also life insurance. Meeku edi kavalanna sare they got you covered. For more information please contact www.snrinsurance.com or 4694649864 is their phone number. Prema chitram nunchi nen play chesina prelude adi paata vinedam, here it is.

ఆల్ రైట్, ప్రేమ చిత్రం నుంచి మనం విన్న పాట. కొంచెం ఇప్పుడు ఒక డిఫరెంట్ డ్రైవ్ లోకి వెళ్దాం. నేను ఒక బాలీవుడ్ పాటకు సంబంధించి ఇన్స్ట్రుమెంటేషన్ పాట అలా ప్లే అవుతుంటుంది, అది ఏ పాటో మీకు తెలిస్తే వెంటనే స్టూడియో కాల్ చేసి గుర్తుపట్టండి. చాలా ఫేమస్ సాంగ్ అండ్ చాలా హిట్ అయిన పాట కూడా, రెట్రో సాంగ్ ఆఫ్ కోర్స్. నేను ప్లే చేస్తున్నవి దరిదాపుగా అన్ని రెట్రోలే ఉంటాయి కాబట్టి ఒక రెట్రో బాలీవుడ్ కి సంబంధించిన ఇన్స్ట్రుమెంటల్ సాంగ్ ఒకటి ప్లే చేస్తుంటాను. అది ఏ పాటో తెలిస్తే స్టూడియోకి కాల్ చేసి చెప్పండి 9726361966.

0: గుడ్ మార్నింగ్ అండి, రేడియో సురభి.
1: హాయ్ గిరి గారు, మార్నింగ్.
0: గుడ్ మార్నింగ్ సార్. మీ పేరు?
1: ప్రవీణ్.
0: ప్రవీణ్ గారు చెప్పండి సార్.
1: బర్సాత్ అనుకుంటున్నాను, బాబీ డిఎల్ సార్.
0: సూపర్ అండి. ఎస్, సినిమా పేరు ఇస్ బర్సాత్. వండర్ఫుల్, బ్యూటిఫుల్ గెస్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ అండి, రేడియో సురభి. మీ పేరు?
2: హలో, శంకర్ అండి.
0: శంకర్ గారు హలో అండి, చెప్పండి.
2: ఎలా ఉన్నారు?
0: ఐఎమ్ వెరీ గుడ్ సార్. మీరు ఎలా ఉన్నారు?
2: సూపర్ ఉన్నావు సార్.
0: చెప్పండి సార్.
2: ప్లే చేసింది బాబు డిఎల్ ది బర్సాత్ మూవీలో సాంగ్.
0: వండర్ఫుల్ గెస్, వండర్ఫుల్ గెస్ అండి. సాంగ్ గుర్తొచ్చిందా?
2: హమ్కో సిర్ఫ్ తుమ్సే ప్యార్ హై.
0: సూపర్, చాలా ఫేమస్ సాంగ్ అప్పట్లో. నదీమ్ శ్రవణ్ మ్యూజిక్ లో వచ్చేది. వండర్ఫుల్. ఆ పాట వినిపిస్తా ఇప్పుడు? నేను ఇన్స్ట్రుమెంటల్ ప్లే చేస్తా కదా, లిరికల్ వినిపిస్తానండి. సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ రైట్, మనకి ప్రవీణ్ గారు అండ్ ఆల్సో శంకర్ గారు కూడా కాల్ చేసి సరైన సమాధానం ఇచ్చారు. ఇన్స్ట్రుమెంటల్ విన్నాం కాబట్టి ఆ రెట్రో బాలీవుడ్ హిట్ సాంగ్ లిరికల్ కూడా విందాము. బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత, కమర్షియల్ బ్రేక్ లోకి వెళ్తున్నాను. బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత మరిన్ని పాటలు మాటలు. స్టే ట్యూన్డ్.
3: కవింతలకి కేరింతలకి కేరాఫ్ అడ్రస్ రేడియో సురభి.
4: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సాస్ అమెరికాలో తెలుగు నేస్తం.
5: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
4: Vachesindi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye matram alasam cheyakunda register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correct, free Kolatam at Jatara. Aithe ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
6: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
7: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
6: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursu.com ఆర్ రైట్ టు సపోర్ట్ at mypursuit.com.
4: Radio Surabhi Revisit. Pallu chuvvu mantunna. We have Shine Star Dental Care, our very own Telugu dentist.
8: Chala pagadvanni apply chesarandi ivanni.
4: Spice rack undi kadandi, vaalle anta chusukuntaru. Aya, Haleem, Rumali Roti, Natukori Curries and much more. Feel more Indian cafe. Thank you for being in our journey.
0: కార్యక్రమంలోకి పునఃస్వాగతం. అండ్ శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. అండ్ ఈ రోజు మీరు వింటున్న ఈ కార్యక్రమం, ఈ రోజు కాదు ప్రతిరోజు మీరు వినే ఈ కార్యక్రమం పేరు DFW మార్నింగ్ వైబ్స్. అండ్ మార్నింగ్ వైబ్స్ లో మనం యూజువల్ గా ట్రాఫిక్ అప్డేట్స్ తీసుకుంటాము, వెదర్ అప్డేట్స్ అండ్ ఆల్సో జనరలీ రెట్రో సాంగ్స్ వింటుంటాం. అండ్ కొంచెం సేపు మనం నూతన కొత్త సినిమాలలో నుంచి వచ్చిన పాట కూడా విందాం. గానీ ఈ రోజు కంప్లీట్లీ రెట్రో డ్రైవ్ లోనే ఉన్నాం, బికాస్ మనకొస్తున్న కాల్స్ అండ్ సమాధానాలు కూడా జన మన శ్రోతలంతా కూడా కనెక్ట్ అయ్యి మరీ సమాధానాలు ఇస్తున్నారన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లిజనర్షిప్ వన్స్ అగైన్ అండి. అండ్ ఇందాక నేను ఒక రెట్రో బాలీవుడ్ సాంగ్ సంబంధించిన ఇన్స్ట్రుమెంటల్ వెర్షన్ ప్లే చేశాను, దానికి సరైన ఆన్సర్స్ మన శ్రోతలు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు అది లిరికల్ వెర్షన్ ఇప్పుడు వినేద్దాం. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద యునో అంటే బ్లాక్ బస్టర్ సాంగ్స్ అప్పట్లో. బర్సాత్ చిత్రం నుంచి కుమార్ సాన్ గారు పాడిన ఈ పాట మీ అందరి కోసం. హియర్ ఇట్ ఈస్.

ఇందాక శంకర్ గారు మరియు మన ఇంకొక ఆత్మీయ శ్రోత వారు కూడా కాల్ చేసి ఆన్సర్ ఇచ్చారు. ఎవరు? నవీన్ గారు కాల్ చేసి ఏం చెప్పారంటే ఆన్సర్, చిన్నప్పుడు మనం క్యాసెట్లలో వినే పాట. అబ్సల్యూట్లీ, నైన్టీస్ లో కూడా మనం ఇంకా క్యాసెట్లలోనే విన్నాం ఈ పాట. వర్సాప్ చిత్రం నుంచి అంకుశ ఋతు.

మా ఇంటి బంగారం చిత్రం నుంచి మనం విన్న ఆ పాట. ఆల్ రైట్, సో ఆఖరి 15 నిమిషాల సమయం ఉంది. ఈ 15 నిమిషాలలో కొన్ని కొత్త తెలుగు పాటలు వినే ప్రయత్నం చేద్దాము. అండ్ ఆల్సో వీఆర్ గెటింగ్ రెడీ ఇన్ టు పెద్దిస్ వైబ్ అనమాట. పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది అండ్ దాని తర్వాత రేపు ఎల్లుండి అనుకుంటా సినిమా రిలీజ్ కూడా ఉండబోతుంది. అండ్ సినిమా మీద అయితే మాత్రం చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి. అండ్ కాంబినేషన్ ఆఫ్ 2-3 గేమ్స్ కాంబినేషన్ లో ఆ ఇతివృత్తంతో బ్యాక్ డ్రాప్ తోటి సినిమా రూపుదిద్దుకుంది అనేది చిన్న సమాచారం. అంతకంటే మాత్రం నాకైతే ఎటువంటి విశేషాలు తెలియవు. సినిమా చూసిన తర్వాత మాత్రమే సినిమా గురించి మనం కామెంట్స్ చేద్దాం. అండ్ ఎప్పుడు చెప్పేది ఒకటే, మీరు రివ్యూస్ రాస్తే రాసే ముందు సినిమా చూడండి, చూసిన తర్వాత మాత్రమే మీ అభిప్రాయం తెలియజేయండి. అంతేగాని ఆ డైరెక్షన్ ఇలా ఉంది, ఈ డైరెక్షన్ అలా ఉంది, మనం సెట్ లోకి వెళ్తే గాని సినిమా డైరెక్ట్ చేయడం ఏంటి అనేది అర్థమవుతుంది అనమాట. మనం కంప్యూటర్ మీద కూర్చొని రివ్యూస్ రాయడం అనేది అంత సరైన విషయం కాదేమో అని నా అభిప్రాయం. ఎందుకంటే ఒక సినిమాని డైరెక్ట్ చేయాలి అని అంటే, లేకుంటే ఏ సినిమా అయినా సరే, చిన్నదైనా పెద్దదైనా మిడ్ సైజ్ అయినా, ఇట్ టేక్స్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఎఫర్ట్. వాళ్ళు చేసే కోఆర్డినేషన్ గానీ, లేకుంటే పెట్టే ఎఫర్ట్ గానీ, హార్డ్ వర్క్ గానీ, ఉదయం సాయంత్రం పగలు అని లేకుండా సెట్లలో లొకేషన్లలోకి వెళ్లి చాలా కష్టపడి సినిమా తీస్తారనమాట. అలా మనం ఏం చేస్తామంటే సింగిల్ కార్డు మీద రైటింగ్ రాసేస్తాం అనమాట. మనకి ఏమీ తెలియదు అసలు సినిమా గురించి, ఏమాత్రం అవగాహన లేని వాళ్ళందరూ కూడా ఇప్పుడు వచ్చేసి రివ్యూస్ రాసేసి సినిమాని ఒక వేరే డైమెన్షన్ లోకి తీసుకెళ్లే పరిస్థితి ఉంది. అలాంటి కల్చర్ ని మనం ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయొద్దు. ఎందుకంటే ప్రతి సినిమా వాళ్ళు ఎవరు కూడా సినిమా ఎవరు కూడా హిట్ కావాలి ఫ్లాప్ కావాలని తీయరండి. తీసేటప్పుడు అందరికీ ఎవరు ఎవ్రీబడి వాంట్స్ టు మేక్ మనీ అవుట్ ఆఫ్ ఇట్ బికాస్ ఇట్స్ ఎ కమర్షియల్ ఆస్పెక్ట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. సో అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమా ఒకటి పెద్ది మన ముందుకు రాబోతోంది. చూసిన తర్వాత మాత్రమే మీ అభిప్రాయాల్ని వ్యక్తపరచండి. అండ్ నెంబర్ 2, థియేటర్లలో రిలీజ్ అవుతుంది కాబట్టి థియేటర్లో మాత్రమే చూడండి.

డెకాయిట్ చిత్రం నుంచి మనం విన్న పాట రామ్ మిరయల్ గారి గళంలో. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగునేస్తం. ఈ కార్యక్రమం పేరు DFW మార్నింగ్ వైబ్స్. మరి మీ మార్నింగ్ వైబ్స్ అన్ని వెళ్లిపోయి మంచి వర్క్ వైబ్ లోకి వెళ్లిపోయారు ఆల్రెడీ. ఐ కెన్ సీ ద ట్రెండ్ బికాస్ యూజువలీ ఇంకా 9:30 తర్వాత అందరు ఆఫీస్ లోకి వెళ్లిపోతారు కాబట్టి మనకు కూడా కొంచెం రిలాక్సేషన్ అండ్ కాల్ వాల్యూమ్ అలా ఉంటుంది. లేదని అయితే ఉండదు కానీ కొంచెం ఏంటంటే వర్క్ లో ఉండి ఇంకా డ్రైవ్ చేస్తున్న వాళ్ళంతా ఆఫీసులలో ఉంటారు కాబట్టి కొద్దిగా కాల్ వాల్యూమ్ తగ్గే అవకాశం కూడా ఉంటుంది. బట్ యా, ఇన్ జనరల్ మీరు ఈ కార్యక్రమాన్ని అయితే లైక్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ ద వే ద ఐ గెట్ ద కాల్స్ ఎస్పెషల్లీ ఇన్ ద ఫస్ట్ 2.5 hours అండ్ ద ట్రివియా దట్ యు పార్టిసిపేట్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ దాట్. ఎలాగో పెద్ద గురించి మాట్లాడుకున్నాం కాబట్టి రీసెంట్ గా రిలీజ్ అయిన ఆ చిత్రం నుంచి రిలీజ్ అయిన ఒక పాట మీకోసం, కొత్త పాట హియర్ ఇట్ ఇస్.

తద్ది చిత్రం నుంచి మనం విన్న ఆ పాట అండ్ కార్యక్రమంలో ఆఖరి పాట ప్లే చేసుకుని మనం కార్యక్రమాన్ని కంక్లూడ్ చేద్దాము. బట్ దానికంటే ముందు మీకు మరొకసారి రేడియో సురభి జాతరకి ఆహ్వానం. జూన్ ఏడో తారీఖు 2026 జూన్ 7, 2026 విచ్ ఇస్ సండే. ఈ ఆదివారం మన రేడియో సురభి జాతర ఉండబోతోంది. మీ అందరికీ ఆహ్వానం అండ్ అక్కడికి వచ్చేసి జాతరని మన వేడుకలాగా జరుపుకుందాం. అలాగే ఆథెంటిక్ సౌత్ ఇండియన్ డిషెస్ కోసం ది వన్ అండ్ ఓన్లీ ప్లేస్ ఇస్ ఏటుబిఆర్ ఆనంద్ భవన్. దే హ్యావ్ 2 లొకేషన్స్, ఫ్రిస్కో అండ్ లిటిల్ ఎల్మ్ లో. యూ కెన్ విజిట్ www.a2bTexas.com ఆర్ బుక్ యువర్ టేబుల్స్ 2148722345. అండ్ అఫ్ కోర్స్ యూ నో ఇండియా క్యాష్ అండ్ క్యారీ అండ్ మదిర అండ్ మసారా వారి సౌజన్యంతో మేము ప్రజెంట్ చేసిన మెగా పవర్ లీడర్ బోర్డ్ కార్యక్రమానికి ఇమ్మెన్స్ రెస్పాన్స్ వచ్చింది. అండ్ 4 ఫైనలిస్ట్ ఎవరైతే ఉన్నారో వారికి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వెళ్లే ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. థ్యాంక్ యూ ఫర్ ఇండియా క్యాష్ అండ్ క్యారీ అండ్ మదిర అండ్ మసాలా ఫర్ స్పాన్సరింగ్ దట్ ఈవెంట్. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ వారు ఎప్పటిలాగానే మీ ముందుకి మంచి మంచి ఇన్సూరెన్స్ ప్యాకేజ్ తోటి వచ్చేస్తున్నారు. అండ్ దే గాట్ యూ కవర్డ్ విత్ ఆల్ టైప్స్ ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్సెస్ లైక్ హెల్త్, మెడికల్, డెంటల్, విజన్ అండ్ వాట్ నాట్. లైఫ్ ఇన్సూరెన్స్ కూడా కవర్ చేస్తారు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కనెక్ట్ విత్ దెమ్ ఆన్ దేర్ వెబ్సైట్ www.snrinsurance.com ఆర్ 4694649864. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం అండ్ ఫర్ ఎ ఫైన్ డైనింగ్ ఎక్స్పీరియన్స్ ఆన్ ఎ హిల్ టాప్ లొకేషన్ ప్లీజ్ విజిట్ మైత్రి రెస్టారెంట్ ఇన్ అర్వింగ్. దే హావ్ కపుల్ ఆఫ్ అదర్ లొకేషన్స్ ఆల్సో, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కోలో కూడా ఉంది. అండ్ ఫర్ ఫైన్ డైనింగ్ ఎక్స్పీరియన్స్ ప్లీజ్ విజిట్ మైత్రిస్ రెస్టారెంట్ ఇండియన్ క్విజిన్ ఇన్ ఫ్రిస్కో, సౌత్ లేక్ ఆర్ అర్వింగ్. అలాగే లాస్ట్ బట్ బై నో మీన్స్ లీస్ట్ రాధాకృష్ణ టెంపుల్ వారు, దే ఆర్ బ్రింగింగ్ అవుట్ ఎన్ ఈవెంట్ విచ్ ఇస్ శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రాణ ప్రతిష్ట, ద ఇన్స్టలేషన్ ఆఫ్ సీక్రెడ్ సీక్రెడ్ ఇన్స్టలేషన్ ఆఫ్ శ్రీ వెంకటేశ్వర స్వామి బాలాజీ మూల విరాట్ విగ్రహం అండ్ ఆల్సో గర్భగృహం. ఈ రెండింటి ఇన్స్టాలేషన్స్ ఉంది. జూలై 1 నుంచి జూలై 5 వరకు ఎలెన్ టెంపుల్లో ఉండబోతుంది. రాధాకృష్ణ టెంపుల్ .net అనే వెబ్సైట్ లో మరింత సమాచారం ఉంటుంది. ప్రస్తుతానికి మరి ఈ రోజుకి నేను సైన్ ఆఫ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్ టు DFW మార్నింగ్ వైబ్స్. అండ్ ఆఖరి తదుపరి కార్యక్రమాన్ని అందించడానికి మన స్టూడియోలో సుజీ గారు రెడీగా ఉన్నారు. సో వారికి మైక్ ని హ్యాండ్ ఓవర్ చేస్తూ, బ్యాటన్ ని హ్యాండ్ ఓవర్ చేస్తూ, ఐఎమ్ సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ గిరి రామరాజు అండ్ ఐ విల్ సీ యూ యాజ్ ఆల్వేస్. ఎప్పటిలాగానే మళ్లీ రేపు ప్రత్యక్షమవుతాను ఉదయం 7 నుంచి 10 దాకా. రేపు మరింత మంచిది ఇంకొక థీమ్ తోటి వచ్చేస్తాను. సో అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ గిరి రామరాజు అండ్ ఐ విల్ టాక్ టు యూ ఆల్ టుమారో మార్నింగ్. అండ్ అంటిల్ దెన్ స్టే సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ వీక్ అహెడ్. హ్యావ్ ఎ నైస్ మండే అహెడ్. థ్యాంక్ యూ ఆల్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
2: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru inchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
3: Mr. Avinash, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
4: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
5: Yes.
4: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
2: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
3: What is this address again?
2: Babachi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babachicaters.com.

హలో హాయ్ నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు అమెరికాలో తెలుగు నేస్త 107.9 FM HD3. నేను మీ ఆర్జే సోజీ. మరి రేడియో సురభిలో మరి మార్నింగ్ మార్నింగ్ ఇలా అంటే పొద్దు పొద్దులే కాదు, కొంచెం టిఫిన్ తినేసి ఉంటాం అనమాట. కొంచెం లేట్ అయిన తర్వాత అంటే 10 కల్లా ఇంత పొద్దున ఎందుకు ఈరోజు సుజీ వచ్చిందంటే మరి జాతర స్పెషల్ అండి. ఇలాంటి గమ్మత్తులు జిమ్మిక్కులు అలా వస్తూ ఉంటాయన్నమాట. మరి అప్పుడప్పుడు సునామే మార్నింగ్ కూడా వచ్చేసింది అనమాట. మరి ఈ రోజు మన షోలో మనం ఏం మాట్లాడుకుంటున్నాము అంటే ఎస్, ఒక పాట వినేసేసి ఆ తర్వాత ఏం మాట్లాడుకుందామో డీటెయిల్ గా బ్యూటిఫుల్ గా మాట్లాడేసేసుకుందాం. మరి ఇప్పుడైతే ఈ బ్యూటిఫుల్ పాట మన షోలో ఎస్.

వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి. మీరు వచ్చినారు అమెరికాలో తెలుగు నేస్తం 107.9 FM HD3. నేను మీ ఆర్జే సూసీ. ఎస్, మరి పెద్ది మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ పాట వినేసాం కదా శృతి హాసన్ గారు. అయితే ఈ రోజు మన షోలో మనం మాట్లాడుకున్న టాపిక్ వచ్చేసి ఏంటి అంటే, చాలా చాలా టాపిక్స్ రెడీగా వేడివేడిగా ఉన్నాయన్నమాట. బట్ ఫస్ట్ టాపిక్ అయితే అసలు నేను ఆగలేకపోతున్నాను ఎప్పుడు చెప్పాలనని. టాపిక్ వచ్చేసి ఏంటి అంటే థంబ్నైల్స్ అండి. యూట్యూబ్ లో గానీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో అక్కడ థంబ్నైల్స్ మాత్రం మస్తు పెడతారండి. అసలు మార్నింగ్ లేవగానే మీరు టీ తాగుతున్నారా? అలా అయితే మీరు ఏం చేస్తున్నారో మీకే తెలియట్లేదు. ఈ వీడియో కనుక ఫుల్ గా అంటే లాస్ట్ నుంచి అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు, మళ్ళీ లాస్ట్ నుంచి ఫస్ట్ అంటే మళ్ళీ కొంచెం కష్టమైపోద్ది అనమాట. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తప్పకుండా చూడండి, అప్పుడు మీకు తెలిసింది. అలా అయితే మార్నింగ్ లేవగానే మీరు ఇడ్లీ దోశలు తిన్నారా? అయితే ఆ తర్వాత మీకేం జరుగుతుందో మీకు తెలియాలి అంటే ఈ వీడియో చూడాలన్నమాట. ఇలా మనం థంబ్ నైల్స్ గురించి సూపర్ సూపర్ గా మాట్లాడుకుందాం. మరి ఇప్పుడైతే మాత్రం మన షోలో ఇంకొక బ్యూటిఫుల్ పాట ప్లే చేసుకుందాం. ఏ పాట అంటే నేనైతే ప్లే చేసి చూపిస్తాను. ఎస్,

వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి. మీరు విచ్చినారు అమెరికాలో తెలుగు నేస్తం 107.9 FM HD3. ఎస్, మరి ఈ రోజు మన షోలో మనం మాట్లాడుకుంటున్న టాపిక్ వచ్చేసి ఏంటి అంటే థంబ్నెయిల్స్ గురించి మాట్లాడుకుంటున్నా అనమాట. కొన్ని కొన్ని థంబ్నెయిల్స్ చూడగానే మనకి అబ్బా ఏదో చాలా ఇంట్రెస్ట్ గా చూసేస్తాము, ఆ తర్వాత ఏ దీనికి ఇలా పెట్టాలా అనుకుంటాము. అలాంటి థంబ్నెయిల్స్ అంటే మీకు ఎప్పుడైనా అంటే షాకింగ్ గా గానీ వింతగా గానీ ఏదైనా అనిపించుంటే కొంచెం మైండ్ లో అనిపిస్తుంటాయి కదా, మరి కాల్ చేసి చెప్పే ప్రయత్నం చేయండి. మీరు కూడా వెరైటీగా ఏదైనా నాలాగే థంబ్నెయిల్ చెప్పేసేయచ్చు. ఇంకొక థంబ్నెయిల్ ఏంటి అంటే, అంటే ఇప్పుడు థంబ్నెయిల్ కదనమాట, ఇంకోటి చెప్తాను అనమాట. మీరు మనం వీకెండ్ రాగానే మోస్ట్లీ ఏం చేస్తారు, అందరూ మూవీస్కి వెళ్తూ ఉంటారు. మూవీస్కి వెళ్ళేసేసి హాయిగా ప్రశాంతంగా అంటే ఆ మూవీ ఎంజాయ్ చేసేసి ఆ మూవీ మధ్యలో కొంచెం పాప్కార్న్ లేకపోతే స్నాక్స్ ఏ ఒకటి తినేసేస్తాం, ఆహా చాలా రిలాక్స్డ్ గా ఉన్నాము అని అనుకుంటే ఇక మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకు అంటే ఈ వీడియో పూర్తిగా మీరు కనుక చూస్తే ఆ విషయం మీకు అర్థమవుతుంది అనమాట. మరి మీకు అర్థమైపోయింది కదా మనం థంబ్నెయిల్స్ గురించి మాట్లాడుకుంటున్నామని. మరి మీకు నచ్చిన థంబ్నెయిల్ అంటే మీరు కనుక క్రియేట్ చేసిన లేకపోతే ఎక్కడైనా విన్నా చూసినా కూడా చెప్పాలనుకుంటే కాల్ చేసి చెప్పే ప్రయత్నం చేయొచ్చు. మరి ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ పాట మన షోలో. యెస్,

వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి. మీరు వింటున్నారు అమెరికాలో తెలుగు నిస్తం 107.9 హెచ్3. నేను మీ ఆర్జ సూసి. సూపర్ పాటది వినేసాం కదా, ఆ బీబీ ఆ బీబీ. దీన్నే మనం ఇంకోలాక క్రియేట్ కూడా చేయొచ్చు. ఎస్ జీబీపీ. అప్పుడో ఇప్పుడు పాట వినగానే ఇది గుర్తొచ్చింది కదా, లేకపోతే ఎక్కడ గుర్తొస్తుంది చెప్పండి. దీన్నే కొత్తగా ఒక పాట క్రియేట్ చేసి చేసేయచ్చు అనమాట. మరి అలాగే మరి ఈ రోజైతే మనం ఏం మాట్లాడుకున్నామంటే థంబ్నైల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం అనమాట. మరి మీకు నచ్చిన వెరైటీ థంబ్నైల్ ఏదైనా ఉంటే, ఎప్పుడైనా వింతగా వినుంటే మరి కాల్ చేసి చెప్పేసి ప్రయత్నం చేయొచ్చు. మరి అలాగే మనకైతే ఇప్పుడు మార్నింగ్ కాబట్టి ఇప్పుడు 10:24 అయిపోయింది. కొంతమంది ఏమో మార్నింగ్ అయితే తినేసేస్తారు, కొంతమంది 10:30 తింటారు అనమాట. ఇప్పుడు 10:30 బ్రేక్ఫాస్ట్ తినే వాళ్ళకి చెప్తున్నారు అనమాట. ఏ టు బి ఎస్ అథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ నౌ మేడ్ ఈజీ విత్ ఏ టు బిస్ న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్సర్స్ పౌడర్స్ మసాలాస్ పేస్టెస్ అండ్ పికిల్స్ ఫ్రమ్ ఫ్లఫీ రాగి ఇడ్లీ టు ట్యాంగీ గోంగూర రైస్ ఎంజాయ్ ట్రెడిషనల్ టేస్ట్ ఇన్ మినిట్స్ ఓన్లీ అట్ ఏ టు బి ఫ్రిస్కో అండ్ లిటిల్ ఎలం. Visit atbtexas.com or call 214-872-2345. Marika, మీరు గనక ఇప్పుడు ఆ రాగి ఇడ్లీ తినేసేసేసి మీరు హాయిగా మంచిగా రిలాక్స్ అవుదాం అనుకోండి, రేడియో సురభి పెట్టుకుని ఆఫీస్ వర్క్ ఉంటే ఆఫీస్ వర్క్, ఇంట్లో ఉంటే అంటే పని చేసుకుంటూనే వినాలా, పని చేసుకోకుండా వినకూడదా సుజీ అంటారా? మీ ఇష్టం అండి, పని చేయాలా వద్దా అనేది మీ ఇష్టం అనమాట. ఎలాగైనా మీరు ఇప్పుడు వినండి. మీకు కంపల్సరీగా 1 గంట వరకు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ మాత్రం ఇచ్చేస్తారనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఏదైనా నచ్చిన పాట గానీ లేకపోతే టాపిక్ కనెక్ట్ అయినా కూడా కాల్ చేసి చెప్పే ప్రయత్నం చేయొచ్చు. ఇప్పుడైతే ఈ బ్యూటిఫుల్ పాట మన షోలో. యస్

0: Virchis Indeed, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye matramana sanchekunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aite, ventini register cheskondi at tinyurl.com/RSKolatam2026. So, see you all at Radio Surabhi Jatara on June 7th.
1: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
2: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
3: ఎస్,
2: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
0: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
1: What is this address again?
0: Babachi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babachicaters.com. Radhika, next week mana office event ki please take care of the catering, okay?
4: Sure.
0: How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekkuva avachu.
4: Idi office party a leka jatra?
0: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.
5: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
6: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
5: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
0: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా Cash and Carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.

వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి. మీరు వింటున్నారు అమెరికాలో తెలుగు నేసం 107.9 FM హెచ్డి. నేను మీ ఆర్జే సూసీ. Yes, mega power leaderboard. Attention all Radio Surabhi listeners, India Cash and Carry and Madeira and Masala proudly bring you the Radio Surabhi Jatara mega power leaderboard. One of the first of its kind leaderboard shows on Radio Surabhi. Join the excitement every Saturday from 11:30 a.m. to 12:30 p.m. and Tuesdays during Surabhi Detour from 5:30 p.m. to 6:30 p.m. Mega Power Leaderboard brought to you by India Cash and Carry and Madeira and Masala only on Radio Surabhi. మరి ఈ రోజు మన షోలో మనం మాట్లాడుకుంటున్న టాపిక్ వచ్చేసి ఏంటి అంటే థమ్ నెయిల్ గురించి మాట్లాడుకుంటున్నాం. మరి మీకు తెలిసిన థమ్ నెయిల్ ఏదైనా ఉంటే చెప్పేసేయండి, లేకపోతే మీరు ఏదైనా కొత్తగా సృష్టిస్తాము, మేము ఆల్రెడీ సృష్టించేసాము సుజీ అంటే మరి త్వరగా కాల్ చేసి చెప్పేసేయండి. అన్ని మనసులో పెట్టేసేసుకున్నాం అనుకోండి, వెయిట్ పెరిగిపోతాం. ఎస్ ఎస్, ఇప్పుడైతే ఈ బ్యూటిఫుల్ పాట మన షోలో వినేసేద్దాం.

వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి. మీరు ఉంటున్నారు అమెరికా తెలుగునే 107.9 FM హెచ్డి 3. మరి బ్యూటిఫుల్ పాటలు వినాలనుకున్నా, అలాగే బ్యూటిఫుల్ మాటలు వినాలనుకున్నా, అలాగే బ్యూటిఫుల్ థంబ్ నెయిల్స్ వినాలనుకున్నా, మరి మీరేం చేయాలి? రేడియో సురభిని అలా చెవుల దగ్గర పెట్టి వినాలన్నమాట. ఏ చెవుల దగ్గర పెట్టి వినా, దూరంగా పెట్టి వింటాం మేము, అలా కార్ లో వింటాం అంటే అదంతా మీ ఇష్టం, ఎలాగైనా వినేసేయండి. మరి ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ పాట మన షోలో వినేసేద్దాం.

వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి. మీరు ఇచ్చినారు అమెరికాలో తెలియని 107.9 FM. నేను మీ ఆద్య సూజీ. మరి చిరంజీవి గారు పాటైతే సూపర్ గా వినేశాం కదా, అప్పుడు డాన్స్ చేస్తున్నారు, ఇప్పుడు డాన్స్ చేస్తున్నారు. ఇప్పుడు 70 బర్త్డేస్ అంటున్నారు. అలాగే నాగార్జున గారు, చిరంజీవి గారు, వీళ్ళు ఏంటి ఏజ్ పెరిగిపోతుంది కానీ డాన్స్ లెంత్ ఇస్తున్నారు. అలాగే మంచిగా మాట్లాడుతున్నారు, మంచిగా తింటున్నారు, మంచిగా అంటే తినేది మనకు తెలియదు లేండి. యా మంచి తింటున్నారు, ఏమో తింటున్నారని అనుకుందాం, తింటున్నారు, మంచి డాన్స్ వేస్తున్నారు. మరి అలాగే వాళ్ళ పిల్లలు కూడా 40s లోకి వెళ్ళిపోయారు, వాళ్ళు కూడా మంచిగా డాన్స్ చేస్తున్నారు, మంచి తింటున్నారు. అసలు ఏమిటి ఈ రహస్యం, దీని వెనకాల ఉన్నది ఏంటి, ఈ విషయం కనుక మీకు తెలియాలి అంటే ఈ రోజు రేడియో సర్వీ మొత్తం వినాల్సిందే. మరి ఇప్పుడైతే ఈ బ్యూటిఫుల్ పాట మన షోలో

బ్యాక్ టు రేడియో సిరబి మీరు ఇచ్చినారు అమెరికాలో తెలియనిస్తాం 107.9 FM హెచ్3 నేను మీ ఆర్జే సూసీ. మరి ఈ రోజు మనం ఏం మాట్లాడుకుంటున్నాము అంటే థంబ్ నెయిల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం అనమాట. మరి వెరైటీగా ఇంకొకటి ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే ఇప్పుడు ఎవరినైనా సడన్ గా అడిగేసేసి మీరు మార్నింగ్ టిఫిన్ ఏం తిన్నారు అన్నారనుకోండి వెంటనే తలగొక్కుంటారు. ఎందుకు అలా గొక్కుంటారో తెలుసా? ఈ విషయం మీకు తెలియాలి అంటే ఈ వీడియో కంపల్సరిగా చూడాలన్నమాట. మరి ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ పాట మన షోలో వినేసేద్దాం. ఏ పాట అంటే నేనైతే పాటను ప్లే చేసి చూపిస్తాను. ఈ పాట మనందరికీ ఇష్టమైన పాట.

0: రేడియో సురభి 107.9 FM HD3.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ essentials. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
2: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఖర్చు ఒకటి.
3: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
4: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్, ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్, ఎల్పీస్ హియర్ ఇన్ టెక్సస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తాం. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.

వావ్, సూపర్ పాట అయితే వినేసాం కదా. కార్తిక్ గారు వాయిస్ లో ఏదో ఉందండి, అమృతం ఉంది తెలుసా. మరి అలాంటి వాయిస్ మరి మీకు కూడా రావాలి అనుకుంటున్నారా? అయితే ఏం చేయాలి అంటే, ఈ వీడియో అసలు కొంచెం కూడా స్కిప్ చేయకుండా మీరు కనుక చూసారనుకోండి, సేమ్ ఇంచుమించుగా అలాంటి వాయిసే మీకు వస్తుంది అని నేను చెప్తున్నా అనమాట. మరి ఏంటి అసలు సంగతి ఏంటి అంటే, ఈ రోజు మనం థంబ్నైల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం అనమాట. అందుకనే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా మనం చెప్తున్నాము. అలాగే మనం ఏం చేయాలన్నా మనకి లైఫ్ లో ఇన్సూరెన్స్ అయితే ఉండాలి. కాబట్టి ఏం చేయాలి అంటే, ప్లానింగ్ సమ్మర్ ట్రావెల్ ఆర్ విజిటింగ్ ద యుఎస్ఏ, మేక్ ష్యూర్ యు ఆర్ కవర్డ్ విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ఫర్ మెడికల్ ఎమర్జెన్సీస్, cancellations and more, so you can travel with peace of mind. Life can change in an instant, but your health coverage does not have to. Loss your job or insurance, SNR insurance here to help you find affordable coverage for you and your family quickly and stress free. From health to travel, dental, vision and life insurance, we have got you covered. Yes, మరి ఇంకెందుకు ఆలస్యం? మరి ఇప్పుడైతే ఇంకొక పాట వినేసేద్దాం. ఏ పాట అంటే, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పాటలు అయితే మన షోలో అలా పెట్టేసేస్తాను అనమాట. ఇప్పుడు ఈ బ్యూటిఫుల్ పాట మన షోలో.

వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి. మీరు వింటున్నారు అమెరికాలో తెలుగు సెవెన్ పాయింట్ నెనపు మెచ్చుడి త్రీ. నేను మీ ఆర్జ సూసీ. ఎస్, మరి సూపర్ పాట అయితే వినేసాం కదా గజనీ మూవీ నుంచి. ఈ సినిమా అయితే మాత్రం ఒక ఊపు ఊపేసింది, పాటలు గాని మూవీ గాని. అయితే ఇందులో హీరో క్యారెక్టర్ నేమ్ వచ్చేసి సంజయ్ రామస్వామి కదా, మరి హీరోయిన్ క్యారెక్టర్ పేరేంటి? మరి మీకు తెలిస్తే కనుక త్వర త్వరగా కాల్ చేసేసి చెప్పే ప్రయత్నం చేయండి. అర్రే సూజీ, నీకు హీరోయిన్ క్యారెక్టర్ పేరు తెలియదా? మాకు తెలుసు అంటారా? మరి చెప్పేసి నేనైతే మర్చిపోయాను అనమాట. మరి ఇక నేను ఏమి చెప్పాలి అనుకుంటున్నానంటే, ఎస్ మైత్రీస్ రెస్టారెంట్, అవునండి, అథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం హీ టు మైత్రీస్ ఇండియన్ కుజిన్. హిల్ టాప్ లొకేషన్ లో అమేజింగ్ వ్యూస్, స్పేషియస్ ప్యాటియో సీటింగ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్ అవడానికి పర్ఫెక్ట్ డెస్టినేషన్. ఎస్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ బఫెట్, ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతి బైట్ లో అథెంటిక్ ఇండియన్ టేస్ట్ గ్యారంటీ. ఇంతేకాదు, మీ ఫంక్షన్స్, పార్టీస్, కార్పొరేట్ ఈవెంట్స్ కోసం వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాటరింగ్ అండ్ బ్యాంకెట్ సర్వీసెస్ ఇన్ టౌన్. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? విజిట్ మైత్రీస్ ఇండియన్ క్యూజిన్, నౌ సర్వింగ్ యూ ఇన్ ఇరింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. ఎస్, మరి ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ పాట వినేసిద్దామా? మన షోలో మంచి మంచి పాటలు, అలాగే మంచి మంచి మాటలు, టేప్స్, అలాగే చాలా చాలా జరుగుతారు, అన్ని ఉంటాయన్నమాట.

మరి నేను ఏం అడిగాను అంటే, ఇప్పుడు గజనీ మూవీలో హీరో క్యారెక్టర్ పేరు వచ్చేసి సంజయ్ రామస్వామి, మరి హీరోయిన్ క్యారెక్టర్ పేరేంటి? త్వరగా కాల్ చేసి అలా సరదాగా కాల్ చేసి చెప్పేసే ప్రయత్నం చేయండి. ఆహా, మేము సరదాగా చెప్పం, సీరియస్ గా చెప్తామంటారు, అది మీ ఇష్టం. మరి ఇప్పుడైతే ఇంకొక పాట మన షోలో.

సూపర్ పాట అయితే వినేశాం కదా, మరి సూపర్ గా మరి సుజీ చెప్పే మాటలు కూడా వినేసేద్దాం. మరి రాధాకృష్ణ టెంపుల్ శ్రీ వెంకటేశ్వర ప్రాణ ప్రతిష్ట మహోత్సవం, ఎస్ ద రాధాకృష్ణ టెంపుల్ ఇన్ ఆలన్ టెక్సాస్ ప్రౌడ్లీ ఇన్వైట్స్ యూ టు ద గ్రాండ్ శ్రీ వెంకటేశ్వర ప్రాణ ప్రతిష్ట మహోత్సవం, ద సాక్రెడ్ ఇన్స్టలేషన్ ఆఫ్ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి బాలాజీ మూల విరాట్ విగ్రహం అండ్ గర్భగృహం. జూలై 1 నుంచి త్రూ జూలై 5, 2026 ఎక్స్పీరియన్స్ 5 స్పిరిచువల్లీ అప్లిఫ్టింగ్ డేస్ ఫీల్డ్ విత్ వేదిక్ రిట్యువల్స్, హోమమ్స్, డివోషనల్ ప్రోగ్రామ్స్ అండ్ బ్లెస్సింగ్స్. ఆల్ డివోటీస్ అండ్ ఫ్యామిలీ ఆర్ వెల్కమ్. డొనేషన్స్ అండ్ స్పాన్సర్షిప్స్ ఆర్ వెల్కమ్. విజిట్ https://www.radhakrishnatemple.net ఫర్ డొనేషన్స్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్. రాధాకృష్ణ టెంపుల్, ఆలన్, టెక్సాస్, జూలై 1 to జూలై 5, 2026. ఎస్, మరి ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ పాట వినేసేద్దాం. మరి మన టాపిక్ వచ్చేసి ఏంటి అంటే, ఈ రోజు మనం థమ్ నేల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. విచిత్రమైన థమ్ నేల్స్ అన్నమాట. టీవీలో కానీ యూట్యూబ్ లో కానీ, టీవీలో అంటే టీవీలో యూట్యూబ్ లో చూసాం అనమాట. యా యూట్యూబ్ లో కొన్ని థమ్ నేల్స్ మనం చూడటానికి, అట్రాక్ట్ అవడానికి స్పెషల్ గా వెరైటీగా కొంచెం పెడుతూ ఉంటారనమాట. కొన్ని కొన్ని వియర్డ్ గా కూడా ఉంటాయి. మరి అలాంటివి మరి మీకు ఏదైనా తెలిస్తే చెప్పే ప్రయత్నం చేయండి. మనమైతే ఇంకొక టాపిక్ లోకి వెళ్ళిపోదాం. మరి ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ పాట వినేసి ఇంకొక టాపిక్ మాట్లాడుకుందాం. ఎస్,

వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి. మీరు ఇచ్చినారు అమెరికాలో తెలుగుదేశం 107.9 FM హెచ్డి3. నేను మీ ఆర్జన్ సూసి. మరి సూపర్ పాటలు తోటి, సూపర్ మాటలు తోటి, అలాగే సూపర్ టాపిక్స్ తోటి మన షో అయితే మాత్రం అలా ఫ్లై అయిపోతుంది కదా. మరి ఇంతకు ముందు నేను ఒక ప్రశ్న అడిగాను, ఏది అంటే గజనీ మూవీలో హీరో సూర్య గారి క్యారెక్టర్ నేమ్ వచ్చేసి సంజయ్ రామస్వామి అని, మరి అలాగే హీరోయిన్ పేరేంటి? నేనైతే మర్చిపోయాను అనమాట, నాకైతే గుర్తులేదు. మరి మీరు చెప్తే నేను వినాలి అనుకుంటున్నాను. మరి ఇప్పుడైతే ఈ బ్యూటిఫుల్ పాట మన షోలో. యస్

దాన్ని గోపాల చూడమండి నీ చూపు నాకేలా ఎదాని కుర్రదాన్ని గోపాల

0: Vachya Sindhi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye matravala sanchekunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aite, ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
1: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
2: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
3: ఎస్,
2: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
0: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
1: What is this address again?
0: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bavarchicaters.com.
4: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu, it's a perfect balance. Desha kalamana paristhitulu, prakruti dani pandiche vidhanam, ivanni kuda chodaltai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachani panta pulallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF AgTech INC. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech INC is your calling for farming. Vallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
5: Hey Bindu, ee roju naku manchi mutton kura tinalundi.
6: Chandu, mari vandana
5: enti ippudu vandedaaga agala
6: pichi. Chandu, swadeshi meat undi kada, vaala mutton 3 visits lo easy ga cook ayipothundi. So tender, so juicy. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
5: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
7: Radio Surabhi Revisit.
8: పళ్ళు చివ్వు అంటున్నా.
9: We have Shine Star Dental Care, our very own Telugu dentist.
10: చాలా పగడ్బందీగా ప్లాన్ చేశారండి ఇవన్నీ.
11: స్పైస్ రేక్ ఉంది కదండి, వాళ్లే అంత చూసుకుంటారు.
12: పాయా, హలీమ్, రుమాలి రోటి, నాటుకోడి కర్రీస్ అండ్ మచ్ మోర్.
13: Pin Mar Indian Cafe.
14: Thank you for being in our journey.

వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి. మీరు నిచ్చినారు అమెరికాలో తెలుగు నేస్తం 107.9 FM HD3. నేను మీ ఆద్య సోసీస్. మరి ఈ రోజు మార్నింగ్ నుంచి మనం అయితే థంబ్నైల్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. వెరైటీ థంబ్నైల్స్, అలాగే కొంచెం వియర్డ్ గా కూడా ఉంటాయి కొన్ని. చూడగానే అరే ఇదే ఇలా ఎందుకు పెట్టారు, వీడియో లేదు కదా పైకి ఎందుకు ఇలా పెట్టారు అని అనుకునే థంబ్నైల్స్ కూడా చాలా ఉన్నాయి. మరి మీకు ఎప్పుడైనా కొంచెం ఏదైనా వీడియో చూడాలనుకున్నప్పుడు ఆ థంబ్నైల్ చూసేసి అరే ఏమి లేదు మళ్ళీ ఆపేసి ఇలాంటి ఎప్పుడైనా జరిగిందా? జరిగితే కనుక కాల్ చేసి చెప్పే ప్రయత్నం చేయండి. జరిగింది కానీ మేమైతే చెప్పు మా ఇష్టం, మేమైతే ఇలా వింటూనే ఉంటాం అంటే మీ ఇష్టం అండి. కాల్ చేసి చెప్పాలనుకుంటే చెప్పండి, లేకపోతే ఇప్పుడైతే మనం ఇంకో పాట వేయగలుగుతాం. యా

వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి. మీరు వింటున్నారు అమెరికాలో తెలుగు నేస్తం 107.9 FM HD3. నేను మీ ఆర్జే సూసి. మరి సూపర్ పాట అయితే వినేసాం కదా. మరి నాకైతే ఏం చెప్పాలనుందంటే, ఎప్పటి నుంచో అండి మనం ఎంతగానో ఎదురు చూస్తున్నా మన రేడియో సురభి జాతర. ఇక మన ముందుకి జూన్ 7th వచ్చేస్తుంది అనమాట. ఈసారి జాతర ఇస్ కమింగ్ బ్యాక్ విత్ ఏ డివైన్ రివాంప్ అండ్ ఇన్ఫినిటీ ఎక్సైట్మెంట్. ద బిగ్గెస్ట్ హైలైట్ ఆఫ్ ద ఈవెంట్ ఏంటి అంటే కళ్యాణ వైభోగమే, శ్రీ సీతారాముల కళ్యాణమే. శ్రీ సీతారామ కళ్యాణం ఇన్ అసోసియేషన్ విత్ మాటా అండ్ దట్ ఈస్ నాట్ ఆల్. గెట్ రెడీ ఫర్ యూర్ మెగా కోలాటం. ఎస్, దిస్ టైమ్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫ్రీ. డెలీషియస్ ఫుడ్ బూత్స్, ఎక్సైటింగ్ వెండర్ స్టాల్స్, ఆర్జే అవార్డ్స్, కమ్యూనిటీ రికగ్నైజేషన్ అవార్డ్స్, అలాగే డాజ్లింగ్ ఫ్యాషన్ షో, స్టార్ట్అప్ స్ట్రీట్ అండ్ ఏ బిగ్ సర్ప్రైజ్ ఫినాలే వెయిటింగ్ జస్ట్ ఫర్ యూ. ఆల్ ఆఫ్ దిస్ అండర్ వన్ రూఫ్ హ్యాపెనింగ్ ఆన్ June 7th, 2026 at Frisco Flyers. Registrations, voting, nominations, tickets for Kalyanam, everything in one place. www.radiosurabhi.com/RSJ. For sponsorships, alage, call us at 516-851-6919 or email admin@radiosurabhi.com. Ika mana jatara. మన జాతరని మన వేడుకలాగా జరిపేసేసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం? మనమైతే మాత్రం June 7th కలుసుకుందాం అంటే అప్పటిదాకా కలుసుకునేది లేదా అంటే ఇప్పుడు ఈ లోపల కలుసుకోవాలంటే రేడియో సర్వీకి రావచ్చు. యా, మరి ప్రతి ఇంకొక పాట వినేసేద్దాం. పాట వినే ముందు ఇక నేనేమి చెప్పాలన్నమాట, పాట వినేసేద్దాం. ఈ బ్యూటిఫుల్ పాట మన కోసం.

వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి. మీరు విచ్చినారు అమెరికాలో తెలుగునే స్తంభ 7.93. నేను మీ ఆర్జే సూసీ. ఎస్, మరి సూపర్ పాటకి వినేశాము. మరి సూపర్ టాపిక్ అయితే ఇంకొక టాపిక్ తీసుకొస్తాను. మరి మార్నింగ్ అయితే మనం థంబ్ నెయిల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, మరి ఇప్పుడైతే ఏం మాట్లాడుకోబోతున్నాము అంటే ఆ ఒక్కటే అడగొద్దబ్బా, ఆ ఒక్క విషయం అడగొద్దు. ఏ విషయమైనా అడుగు గానీ నేను ఆ ఒక్క విషయం మాత్రం నన్ను అడగొద్దు, నేను చెప్పను అని అంటూ ఉంటాడు చాలా సందర్భాల్లో. ఎటువంటి సందర్భాల్లో ఎప్పుడెప్పుడు ఇలా అంటూ ఉంటారు, మరి దీని గురించి మాట్లాడుకుందాం. మరి అలాగే ఇప్పుడు ఇంకొక పాట వినేసేద్దాం. ఏ పాట అంటే సూపర్ సూపర్ పాట అనమాట.

వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి. మీరు ఇచ్చినారు అమెరికాలో తెలుగు 107.9 FM. నేను మీ ఆర్జే సూసి. నేనైతే ఈ పాట చూస్తున్న సేపు రాజశేఖర్ గారిని బాగా గమనిస్తున్నా అనమాట. ఎందుకంటే ఆయన డాన్స్ రాదు రాదు అంటారు కదా, రాదు రాదు అంటూ కూడా కొంచెం బానే స్టెప్స్ వేస్తున్నావు అనమాట. మరి అలాంటి వాళ్ళతో కూడా డాన్స్ వేపించారంటే కొరియోగ్రాఫర్స్ కి నిజంగా గ్రేట్ అనమాట. అయితే మరి మనం ఏం మాట్లాడుకున్నామంటే ఆ ఒక్కటే అడుక్కు అని ఎటువంటి సందర్భాల్లో అంటూ ఉంటాము. మరి దీని గురించి క్రేజీగా సమాధానం చెప్పాలి ఎందుకంటే కాల్ చేసి చెప్పేసేయచ్చు. మరి అలాగే ఇంకొక పాట కూడా వినేసేద్దాం. ఏ పాట అంటే బ్యూటిఫుల్ పాట అండి, అంతే

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
2: Radio Surabhi Revisit.
3: Kubera Jewelers, trademark of craftsmanship and elegance.
4: Larsen Travels me mottam tourni sampurnanga plan chestundi. Larsen Travels to me tourni book cheskondi travel badalni marchipondi.
5: So Asia, we serve authentic Indo-Chinese.
6: Thank you for being in our journey.
7: ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ద కామర్ ద స్పేస్ ద బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్ అట్ శ్రీకృష్ణ విలాస్. ప్రతి డీటెయిల్ ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. మీ వీక్డే టిఫిన్స్ నుంచి సండే ఫ్యామిలీ ఫీస్ దాకా శ్రీకృష్ణ విలాస్ గివ్స్ యూ అ స్పేస్ వేర్ కాన్వర్సేషన్స్ ఫ్లో, హార్ట్స్ రిలాక్స్ అండ్ ఎవ్రీ బైట్ ఫీల్స్ లైక్ హోమ్. శ్రీకృష్ణ విలాస్ నౌ సర్వింగ్ ఇన్ ఫ్రిస్కో, 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో, టెక్సాస్. ఆర్ కాల్ 469-269-6476.
8: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి. మీరు వింటున్నారు అమెరికాలో తెలుగు నేస్తం 107.9 FM HT3. నేను మీ ఆర్జే సూసి. మరి సూపర్ పాటలతోటి అలాగే సూపర్ మాటలతోటి మన షో అయితే మాత్రం అలా అలా అలా అలా అలా వెళ్ళిపోతుంది కదా. మరి అలాగే మరి ఇంకొక టాపిక్ కూడా తీసుకొచ్చాను. ఏది అంటే ఎలాంటి సందర్భాల్లో అంటుంటారు ఆ ఒక్కటే అడగొద్దబ్బా, ఆ విషయం మాత్రం అడగొద్దు, ఏదైనా మాట్లాడు ఏదైనా జరుగుతుందని అది మాత్రం అడగొద్దు అంటారు. ఎందుకు అలా అంటారు? ఈ మూవీ కూడా చాలా బాగా హిట్ అయిపోయింది అప్పట్లో. అయితే ఇంకొక మాట చెప్పాలి అనుకుంటున్నాను. ఏదంటే అసలు మనుషులు ఆనందంగా లేకపోవటానికి గల కారణాలు ఏంటో చెప్పాలనుకుంటున్నాను. అసలు ఈ ఆనందం ఏందో ఈ బాధ ఏందో నాకు అర్థం కాదు. ఎప్పుడు చూసిన ఆనందం బాధ అంటావు ఏంటి సూజీ అంటే, ఎస్ మరి మన జీవితం అయితే ఈ సంతోషం బాధలతోటే ముడిపడి ఉంటుంది. అయితే బట్ మనమైతే మాత్రం సంతోషం కంటే ఎక్కువ బాధపడుతూనే ఉంటాం, ఎందుకంటే మనం మనుషులం కాబట్టి. మరి అలాగే ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ పాట పెట్టేసేద్దాం. ఏ పాట అంటే సూపర్ సూపర్ సూపర్ పాటలు అయితే మాత్రం లైన్ లో పెట్టేశాను. ఇప్పుడైతే మాత్రం ఈ పాట

వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి. మీరు ఇచ్చినారు అమెరికాలో తెలుగుదేశం 107.9 FM HD3. నేను మీ ఆర్జే సూసి. మరి ఈ రోజు మార్నింగ్ మనం అయితే థంబ్నైల్స్ గురించి మాట్లాడుకున్నాం. సుజి, మాకైతే ఇంకా థంబ్నైల్స్ గురించి చెప్పాలని ఉంది అంటే ఎస్, మరి మీ ఇష్టం చెప్పే ప్రయత్నం చేయొచ్చు. మరి అలాగే ఇంకొక క్రేజీ టాపిక్ కూడా తీసుకొచ్చాను. ఏది అంటే, ఎటువంటి సందర్భాల్లో ఒక్క విషయం అడగొద్దబ్బా అంటాం. కొన్ని కొన్ని అడుగుతా ఉంటారు, బట్ మనం మాట దాటేయడానికే చెప్తూ ఉంటారు అన్నమాట. ఇంకా ఎలాంటి సందర్భాలు అంటుంటాం మోస్ట్లీ ఎక్కువగా అంటే అడిగితే మోస్ట్లీ పెళ్లి కాకపోతే కనుక అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ అడుగుతుంటారు. బాగా ఒక్క విషయం తప్ప ఏదైనా అడుగు అంటుంటారు. ఇంకా ఇలాంటి సందర్భాల్లో అంటుంటారు. మరి అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే, చెప్పాను కదా మనుషులు అసలు సంతోషంగా అసలు ఉండకపోవటానికి కారణం ఏంటి అంటే, వాళ్ళ మీద వాళ్ళకి అసలు ట్రస్టే ఉండదు. ఎవరి మీద వాళ్ళకి అసలు ఉండదు. ఇంకా జీవితం అంతా ముందే అసలు నిర్ణయించిపోయింది, రాసేసాడు దేవుడు, రాసేసాడు ఎస్, ఏది మన చేతిలో లేదు అనుకునే రకం వాళ్ళనమాట. కష్టాలన్నీ ఇంకా వాళ్ళ కోసమే ఉన్నాయని ఏడుస్తూ ఉంటారు. ఇక రెండో రకం వచ్చేసేసి అన్ని ఒకేసారి చెప్పేస్తాం బాబు, ఇప్పుడైతే మాత్రం ఈ పాట వినేసేసి ఇంకొక పాట వినేసేద్దాం.

వెల్కమ్ బ్యాక్ టు రేడియో సూర్పి. మీరు వింటున్నారు అమెరికాలో తెలియని మరి సూపర్ పాటలతోటి సూపర్ మాటలతోటి మన షో అయితే మాత్రం అలా వెళ్ళిపోతుంది అనమాట. టైం కూడా తెలియట్లేదు, అప్పుడే 12:20 అయిపోయిందా? ఎస్ అయిపోయింది అనమాట. ఇక ఏంటి అంటే మనం మాట్లాడుకుంటున్న టాపిక్స్ వచ్చేసి అంటే మార్నింగ్ అయితే మనం థంబ్నెయిల్స్ గురించి మాట్లాడుకున్నాం, వెరైటీ థంబ్నెయిల్స్ అనమాట. అసలు సూపర్ సూపర్ థంబ్నెయిల్స్ మాట్లాడుకున్నాం కదా, అసలు కొన్ని కొన్ని విచిత్రంగా ఉంటాయి. మరి అలాగే ఇంకొకటి కూడా అడిగాను, ఎటువంటి సందర్భాల్లో అంటూ ఉంటారు, ఆ ఒక్కటి అడగొద్దు అని. అయితే ఒక చిన్న క్వశ్చన్ అడిగాను అనమాట, దీని కనుక తెలిస్తే మీరు చెప్పేసే ఆన్సర్ ఏంటి అంటే, గజనీ మూవీలో హీరో సూర్య క్యారెక్టర్ పేరు వచ్చేసేసి సంజయ్ రామస్వామి. అయితే హీరోయిన్ క్యారెక్టర్ నేమ్ అనమాట, హసీనని అందరికి తెలుసు బట్ క్యారెక్టర్ నేమ్, ఆ హీరోయిన్ క్యారెక్టర్ నేమ్ నేనైతే నాకైతే గుర్తులేదు, బట్ మీకు తెలిస్తే కనుక కాల్ చేసి చెప్పే ప్రయత్నం చేయండి. మరి ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ పాట మన షోలో. యస్

వావ్ సూపర్ పాట తినేసాం కదా. మరి కొంతమంది ఉంటారండి ఎప్పుడు తప్పులు చేస్తూనే ఉంటారు, ఎవరో ఒకరి చేత తిట్టు తింటూనే ఉంటారు, అదొక లోకంలో బతికేస్తూ ఉంటారండి. అసలు ఎదురు తిరగ తెలుసా, నాది తప్పు కాదు అని ఎదురు కూడా చెప్పే ధైర్యం ఉండదు. మరి ఇలా ఉంటే బాధ కాకుండా ఎలా ఉంటుంది, హ్యాపీనెస్ ఎలా ఉంటుంది? బట్ మనకు కావాల్సింది మనం నెరవేర్చుకోవాలన్నమాట. ఎస్, మరి ఇంకొక పాట కూడా విని చేద్దాం. ఏ పాట అంటే ఇది కూడా సూపర్ సూపర్ పాట. ఎస్,

0: సూపర్ పాట అయితే నిజం కదా. చాలా రోజుల తర్వాత కొన్ని కొన్ని పాటలు నిజంగా ఎన్నిసార్లు విన్నా ఎప్పుడు విన్నా కూడా రిఫ్రెష్ గా చాలా బాగుంటాయి కదా, ఒక రకమైన ట్రాన్స్ఫర్కి వెళ్ళిపోతుంటాము. అయితే ఇంకొక విషయం ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, కొంతమంది మనుషులు ఎలా ఉంటారో తెలుసా, అన్ని ఉంటాయి ప్రతిదీ ఉంటాయి కానీ హ్యాపీనెస్ ఉండదు. ఎందుకు అంటారు, అంగా అసలు నలుగురిలో కలిసిపోవటం కూడా తెలియదు. ఇక ఈ ఇలాంటి మెంటాలిటీ కనుక ఉందనుకోండి, ఎప్పుడు ఏదో అంటే ఏదో ఒకటి పెట్టుకుని మైండ్ లో పెట్టుకుని దిగులు పడుతూనే ఉంటారు. ఇలా ఉంటే ఎప్పుడు ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ వాటితో బాధపడుతూ ఉంటారు. అర్థం పర్లేదు, అర్థం లేని ఏడుపులు, ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్లు ఉంటారు అనమాట. ఇట్లాంటి వాళ్ళకి హ్యాపీనెస్ అనేది చాలా కష్టం, ఇంకా తీసుకురావాలన్న బ్రెయిన్ ఆల్రెడీ ఇంకా ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఇంకా
1: ఓయ్ లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా? సారీ ఈ రోజు గ్రోసరీ డే, ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి. నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్. స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా Cash and Carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
2: Oh, hello, dinner plans ఏంటి? Group లో ఎవరైనా సపోర్ట్ చేస్తారు?
3: What a day, I'm completely exhausted. Dinner plans ఏంటి?
4: నేనేం వండలేదు ఈరోజు డిన్నర్ కి. Dinner plans ఏంటి?
1: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, అర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా.com.
5: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
2: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
5: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654, ఆర్ విజిట్ astroramji.com. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.

Yes, welcome back to Radio Sirbhim Bir Vichinari America, the Telugu Nistam 197.9 FM HG3, Nenu Mi Aadya Susi. Yes, Neti Siddhartha movie nunchi ఓసి మనసు అనే సూపర్ పాటది వినేసాం కదా. మరి మనం అయితే మనుషుల రకరకాలు, కొంతమంది ఎందుకు అసలు హ్యాపీగా ఉండరు, ఎందుకు ఇలా ఉంటారంటే వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాము. ఏ అందరు కొంతమంది కాదు, అందరు మోస్ట్లీ ఎక్కువ సేపు ఏదో ఒకటి అది ఒక మైండ్ ఫిక్స్ అయిపోతుంది అనమాట, బాధపడుతూనే ఉంటారు. అయితే ఇంకొక విషయం చెప్పాలనుకునేది అంటే, కొంతమంది ఉంటారు అస్సలు ఇంకా ప్రశాంతత అనేది ఇంకా అసలు లైఫ్ లో ఉండదు వాళ్ళకి. వాళ్ళు ఉండరు, ఇంకొకళ్ళు కూడా ప్రశాంతంగా ఉండేవారు లైఫ్ లో. ఎప్పుడు ఏదో ఒక రకమైన ఘర్షణ, ఒక రకమైన వార్ ఏదో అనమాట, గట్టిగా అరిచేసేస్తారు, అవతరుల మీద గట్టిగా అరిచేసేస్తారు, తర్వాత మేమే గెలిచామంటారు, మళ్ళీ మాకు కాసేపు బాగుంటారు, మళ్ళీ కాసేపు ఏడిచేస్తాం, ఏడుస్తుంటారు అనమాట. ఇంక ఇలా ఉన్నప్పుడు కూడా హ్యాపీగా ఉండలేము. హ్యాపీనెస్ అనేది అందరికీ తెలుసు, బట్ తెలిసినా కూడా ఇంకా యా. మరి ఇంకొక పాట వినిద్దాం. మనకి ఇవన్నీ ఎందుకు లేదు సుజీ, మనం ఇంకొక పాట వినేసేద్దాం అంటారా? ఎస్, అది మంచి పని అనమాట. మంచి మంచి పాటలు అయితే మాత్రం మనం లైన్ లో పెట్టేశాం, సూపర్ పాట.

వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి. మీరు విచ్చినారు అమెరికాలో తెలుగు మరింత మనం లైఫ్ లో కొన్ని కొన్ని నేర్చుకోవాలంట, కొన్ని కొన్ని సూత్రాలు నేర్చుకోవాలంట, కొన్ని కొన్ని లాస్ అంటే అకార్డింగ్ టు మర్ఫీస్ లా అనమాట. ఈయనెవరో మర్ఫీ మనకు భలే చెప్పారనమాట. మరంట మనం ఏదైనా ఎక్కువగా మనుషులు దేనైనా ఎంత ఎక్కువగా భయపడితే అది అంత ఎక్కువగా నిజమై అంటే సంభవించే అవకాశం అంట ఎక్కువగా ఉంటుందంట, నిజమయ్యే అవకాశం. కాబట్టి అంటే ఏం చెప్పేది ఏంటంటే అసలు భయం లేకుండా బతకండి అని. అసలు భయపడొద్దండి ఎక్కువగా, అసలు దేనికి భయపడకూడదంట. ఇప్పుడు భయం లేకుండా మనం కూడా ఇంకొక పాట వినేసేద్దాం. ఏ భయము బాధలు లేకుండా ఒక మంచి పాట వినేసేద్దాం. ఎస్ ఎస్, మంచి మంచి పాటలు మీకోసమే మనం పెట్టేసాం అనమాట లైన్ లో. ఏ పాట అంటే అబ్బాబ్బాబ్బాబ్బాబ్బ సూపర్ పాట అనమాట, సూపర్ సూపర్ పాట. ఎస్.

వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి. మీరు వింటున్నారు అమెరికాలో తెలుగు. మనం లైఫ్ లో కొన్ని విషయాలు తెలుసుకోవాలన్నాను, కొన్ని లాస్. ఇంతకుముందు మనం మర్ఫీ లా తెలుసుకున్నాం అన్నమాట, అది భయపడితే, ఏది భయపడితే అదే జరుగుతుంది అన్నాం కదా. అయితే కాబట్టి రెండోది ఏది అంటే, మనకి ఏదైనా ఒక ప్రాబ్లం ఉందనుకోండి, దాన్ని క్లియర్ గా ఒక పేపర్ మీద కనుక రాసుకోగల ఇది ఈ ప్రాబ్లం అని రాసుకోగలిగితే అసలు సగం పరిష్కారం అయిపోతుందంట. అంటే ఇప్పుడు మనం, నేను కూడా రాయాలండి, ఏవే ప్రాబ్లమ్స్ ఉన్నాయో పేపర్ మీద పెట్టేసేసి రాసేసి పరిష్కారాలన్నీ అయిపోవాలి, ఇవన్నీ అయిపోవాలి. ఎస్, మరి ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ పాట వినేసేద్దాం, ఆ తర్వాత బ్యూటిఫుల్ గా సైన్ ఆఫ్ చెప్పేసేసుకుందాం.

వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి. మీరు విచ్చినారు అమెరికాలో తెలుగునేస్తం 107.9 FM HD3. నేను మీ ఆర్జే సూజీ. మరి సూపర్ పాటలతోటి, సూపర్ మాటలతోటి, మరి అలాగే సూపర్ క్రేజీ టాపిక్స్ తోటి సూపర్ సూపర్ గా మన షో అయితే మాత్రం అలా వెళ్ళిపోయింది కదా. మరి ఇక ఈ రోజు మన షోకి అయితే మాత్రం సైన్ అప్ చెప్పుకునే టైం వచ్చేసింది. ఇక 1 o'clock అయిపోయింది. మరి ఇప్పుడైతే మాత్రం సైన్ అప్ చెప్పేసేద్దాం. మరి ఇప్పటి వరకు మన షోని వింటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈ రోజు మన షోకి అయితే మాత్రం బాయ్ సైనింగ్ ఆఫ్ సూజీ. మీరు వింటున్నారు అమెరికాలో తెలుగు నేస్తం 107.9 FM HD3. నేను మీ ఆర్జే సూజీ.

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి బైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

అందరికి నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికి ఆపాత మధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కత్తిమీద స్వామి. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతాభివందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాను. థ్యాంక్ యూ.

0: రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్మా, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్. అమ్మా ఆవకాయ రేడియో సురభి, ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి, ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్, అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం. అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టడా బాబాయ్. థ్యాంక్ యూ.
1: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
0: రేడియో సురభి, KDXX 107.9 FM HD3, లూయిస్విల్, టెక్సాస్, అమెరికాలో తెలుగు నేస్తం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: India ki teleport aithe enta baaguntundo.
4: What if India was just a tap away?
5: Just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow ups. With my Pursu, sending money becomes hassle free. UPI payments, shopping, travel insurance, elder care, all taken care of. My Pursu isn't just an app, it's your genie in the cloud. Download the My Pursu app or visit mypursu.com or write to support@mypursu.com.
0: Radio Surabhi revisit.
6: Hey, monna morning manu elli breakfast chesam kada, aritike bajji lottal eskuntu tinna poorthi shakahara restaurant Adyar Anand Bhavan.
7: Aha Shiva, Iran chai ante chaurasthane, the first ever desi drive through in America. Chaurasthane,
0: thank you for

ఎవ్రీవన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులు ఇస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకోవడం చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్, దిస్ ఈస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th ఆనివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికి కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీలు రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
4: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
5: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
6: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, medical, student insurance, SNR insurance.
7: Manashanti, mental peace. మసాల దోశ
8: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. వృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్ ఫ్రైడ్ ఊతప్పమైనా, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
9: అమ్మ ఆవకాయ రేడియో సురభి, ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి, ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్, అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం. అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్, ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి, టాటా బాయ్, థ్యాంక్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో సెరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి.

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి బైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఐ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

అందరికి నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేలుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాత మధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అన్నది నిజంగా కర్తమ్యం. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

0: వాస్తు కింగ్ చెప్పు పెట్టేస్తు బ్యాంక్ చెప్పు
1: రేడియో సురభి రీవిజిట్.
2: అరే మొన్న మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అడిటికే బజ్జి లొట్టలేసుకుంటూ తిన్నాం. పూర్తి శాకాహార రెస్టారెంట్ అడయార్ ఆనంద్ భవన్.
3: శివ ఇరాని చాయ్ అంటే చౌరస్తానే. ది ఫస్ట్ ఎవర్ దేశీ డ్రైవ్ త్రూ ఇన్ అమెరికా చౌరస్తా.
1: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
4: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
5: ఇంకా వెయిట్ చేస్తామంటే ప్లేట్ తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
7: హ్యాపీ ఫోర్త్ బర్త్డే రేడియో సురభి అండ్ టీమ్ అందరికి కూడా బర్త్డే విషెస్ ఆన్ సెలబ్రేటింగ్ 4 మ్యాజికల్ మ్యూజికల్ ఇయర్స్ విత్ రేడియో సురభి. అండ్ రేడియో సురభి వింటున్న ప్రతి ఒక్క లిసనర్ కి కూడా విషింగ్ యూ ఆల్ అ వెరీ మ్యాజికల్ మ్యూజికల్ డే. ఇలానే ఎన్నో ఎన్నో వండర్ఫుల్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ మీ ఇండియా ఆర్జే మధుశ్రవంతి.
8: కవింతలకి కేరింతలకి ఎరఫ్ అడ్రస్ రేడియో సురభి.
9: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville Texas అమెరికాలో తెలుగు నేస్తం.
10: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
11: Hey Bindu, ee roju naku manchi mutton kura tinalundi.
12: Chandu, mari vondana?
11: Enti, ippudu vondedaaga aagala?
12: Pichi Chandu, swadeshi meat undi kada, vaalu mutton 3 visits lo easy ga cook ayipothundi. So tender, so juicy, curry itte ayipothundi chudu. Just mutton e kaadu, vaala fish, chicken, ee meat aina one stop shop swadeshi.
11: Swadeshi meat, fresh, tasty and tension free.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్, సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులు ఇస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకోవడం చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికి కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Hi, Ninami blueberry muffin. Nan 40% preservative jaise. In fact, na flavor kuda artificial. Real fruit kaadu.
2: Hi there, muffin. Ninu India Today pastry. Nan ee roju poddune India Today bakery lo fresh ga tayar chesaru. Zero artificial colors. MSG free. Em cheppanu? I am an overachiever. India Today is an experience. Thali, food, desserts. Nenaithe oka celebrity akkada. Stop eating sad factory made food. Experience the one of a kind difference with India Today bakery. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
3: Radio Surabhi Revisit.
4: Immigration anagane prashnalamayam adoka vichitra valayam vaatiki ekeka samadhanam akulalla
5: roju edo okati kottaga tinalanipiste head to Desi Bites.
6: I asked you to come to our place.
5: Our place, Indian cuisine.
3: Thank you for being in our journey.
1: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ indiabazaarfranchisee.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్, యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
0: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.

పెందలాదేశం రాజేశ్ రేడియో సభ్యులు 4 సంవత్సరాలు విభిన్నంగా పూర్తి చేస్తున్న సందర్భంగా నీకు మీడియా మనకి శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయం ప్రసార ప్లే చేస్తే అందరికీ ఇబ్బంది.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపించడం అని నిరూపిస్తాను. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాను. ప్రామిస్.

అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెలభీ 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో సెలభీలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెలభీ నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెలభీ రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి, బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబీ గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపా లాలీ

0: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
1: Sure.
0: How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekkuva avachu.
1: Idi office party a leka jatra?
0: Tension padakandi. Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
2: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
0: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
3: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరభి 4th anniversary సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో సెరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి, బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపా లాలి జన్.

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి బైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th birthday.

అందరికి నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడు గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికి ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కర్తమేస్తాము. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

హలో, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు అందరూ? మండే వచ్చేసింది, మళ్ళీ వాసవి వచ్చేసింది. మీరు వింటున్నారు సురభి డిటూర్ ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 అమెరికాలో తెలుగునేస్తాం. సో మరి మీరు మా రేడియో సురభికి ట్యూన్ అయిపోయారు కదా. సో మండే వచ్చేసింది అంటే కొత్త వరీస్, కొత్త టెన్షన్స్ అన్ని వచ్చేస్తుంటాయి. బట్ మీరు అస్సలు వరి అవ్వక్కర్లేదు, ఎందుకంటే మీ ఆర్జే వాసవి వచ్చేసింది మిమ్మల్ని ఎంటర్టైన్ లో ముంచెత్తేయడానికి 7 PM. మరి మీ వీకెండ్ ఎలా గడిచింది? పిల్లలకైతే నాకు తెలిసి ఎనీ డే ఈజ్ ద సేమ్ కదా ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళకి హ్యాపీగా సమ్మర్ బ్రేక్ స్టార్ట్ అయిపోయింది. లేట్ గా లేయచ్చు, లేట్ గా పడుకోవచ్చు, హ్యాపీగా తిని ఆడుకోవడం అవన్నీ చేసేయచ్చు. బట్ పెద్దవాళ్ళకి మాత్రం యాజ్ యూజువల్ మండే కష్టాలుంటాయి. బట్ యాజ్ యూజువల్ అలాగే మీ స్ట్రెస్ ని ప్రెస్ చేయడానికి మా రేడియో సురభి ఉంది. మరి మా రేడియో సురభిని ఎలా వినొచ్చు అంటే వివిధ మాధ్యమాలు ఉన్నాయి. అఫ్ కోర్స్ మీరు గనక డ్రైవ్ బ్యాక్ చేస్తూ ఉంటే 107.9 FM HD3 ట్యూన్ అవ్వచ్చు మీ కార్లలో. లేదు అనుకుంటే ఆండ్రాయిడ్ ఆర్ iOS లో వెరీ స్లీక్ యాప్ రేడియో సురభి యాప్ కనుక మీరు ఇన్స్టాల్ చేసేసుకుని ఉంటే, అఫ్ కోర్స్ చేసుకుని ఉంటారులేండి, అందులో వినొచ్చు. అలా కాదు అనుకుంటే radiosurabhi.com లోకి వెళ్ళిపోయి మీరు మా మాటలు పాటలు ఎంజాయ్ చేసేయచ్చు. మరి మీరు మాతో మాట్లాడాలి అనుకుంటే యూనో ద నెంబర్ టు కాల్ 9726361966. మరి ఇవాళ ఏం చేయబోతున్నాం, ఏం చేస్తున్నాం అవన్నీ కూడా ఈ పాట తర్వాత ముచ్చటించుకుందాం. ఇప్పుడైతే ద కింగ్ అంటే ఓన్లీ నేమ్, సినిమా పేరు కింగ్ మాత్రమే నేను ద యాడ్ చేసా. కింగ్ లోంచి ఈ పాట వచ్చేస్తుంది, ఎంజాయ్ ద సాంగ్.

Later, so vinesar kada oka beautiful song from the movie King. Mari manam gata konni varalga oka segment aadutunnam kada. First segment enti ante movie detective title ever win avtaru ani cheppesi. So nenu prati paataku mundu oka clue ivvadaniki try chestanu. So aa clues ante first clue tone kanipettesina vallu kuda unnaru last few weeks lo, which is really great. Mana listeners is maamulalu kaadu kada. Mari ee roju అదే స్టార్ట్ చేసిద్దామా ఆ సెగ్మెంట్. సో ఇవాళ ఫస్ట్ క్లూ ఏంటి అంటే, అంటే ఇప్పుడే ట్యూన్ అయిన వాళ్ళ కోసం నేను ప్రతి పాట ముందు ఒక్కొక్క క్లూ యాడ్ చేస్తూ ఉంటాను. సో ఈ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లోపల మేబీ 3 to 4 క్లూస్ వచ్చేస్తాయి. దాన్ని బట్టి ఆ సినిమా పేరెంటు గెస్ట్ చేయాలి. ఫస్ట్ గెస్ట్ చేసిన వాళ్ళకి ఆ వీక్ మూవీ డిటెక్టివ్ టైటిల్ ఇచ్చేస్తానమాట. అది సంగతి. మరి ఫస్ట్ క్లూ ఆఫ్ ద డే అంటే ఆ మూవీ డిటెక్టివ్ సెగ్మెంట్ కి ఫస్ట్ క్లూ ఏంటి అంటే, ఇది ఒక బ్యాంక్ క్లర్క్ బేస్డ్ మూవీ అనమాట. అంటే హీరో ద మెయిన్ లీడ్ క్యారెక్టర్ ఇన్ ద మూవీ వచ్చేసి ఒక బ్యాంక్ లో ఒక క్లర్క్ లాగా చేస్తూ ఉంటారు. దాట్ ఈస్ ద ఫస్ట్ క్లూ. సో దీని మీద ఇంకా మీకు అంటే ఈ బ్యాంక్ క్లర్క్ దాని మీద చాలా మూవీసే ఉన్నాయి, బట్ కీప్ దిస్ ఇస్ ద ఫస్ట్ క్లూ. ఆ తర్వాత ఈ పాట వినేయండి. పాట వినేసి వచ్చాక నేను సెకండ్ క్లూ అయితే ఇచ్చేస్తాను. ఆ లోపల ఫస్ట్ క్లూ కి ఎస్ మాకు తెలుసు అని మీకు ఎవరికైనా తెలిస్తే కాల్ చేసేయండి 972-636-1966.

0: గిరేం తిరిగి చేసావు అమ్మా, గేలేపు గేవుడు వింటాడు, పడవడితే కిక్ ఉండాలి.
1: వచ్చింది భయ ప్యారీ.

అసలు హౌ అని అంటాను. అసలు ఎంత మంది కరెక్ట్ గా చెప్పేశారంటే నేను ఒక్క క్లూకే చెప్పేస్తారు అని. అదే ఇందాక చెప్పా కదా మన వాళ్ళు అసలు మామూలు కారు అని. బట్ ఐ స్టిల్ కీప్ ద క్వశ్చన్ ఇంటాక్ట్, ఎందుకంటే వచ్చాయి నాకు సరైన సమాధానాలు ఆల్రెడీ వచ్చేసాయి. ఐ విల్ రివీల్ హూ ఇస్ ద ఫస్ట్ లిజనర్ యాక్చువల్లీ టోల్డ్ ద కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేసి కూడా. బట్ ఐ విల్ గివ్ అనదర్ క్లూ అనమాట. ఎందుకంటే మనం 4:30 వరకు ఈ సెగ్మెంట్ అనుకున్నాం కాబట్టి అలా కొంచెం లాగుదాం, ఇంకా తెలియని వాళ్ళ కోసం ఈ క్లూస్ పనికొస్తాయి కాబట్టి. సో నెక్స్ట్ క్లూ ఏంటి అంటే ఈ మూవీ టైటిల్ కి అండ్ మా రేడియో టీమ్ లో ఒకరి పేరుకి సంబంధం ఉంది. మీరు కనుక మా రేడియో సురభిని 4 సంవత్సరాలుగా ఫాలో అవుతూ ఉంటే డెఫినెట్ గా మా ఆర్జిస్ నేమ్స్ అన్ని మీకు తెలిసే ఉంటుంది కదా. సో మా రేడియో టీమ్ లో ఒక ఆర్జే అంటే ఫస్ట్ బిగినింగ్ నుండి ఉన్నారు, ఆయన ఇంకా మాకన్నా ముందు నుండి కూడా ఉన్నారు. పెద్ద క్లూ అది మీకు, ఆయన అని కూడా చెప్పేసా. ఇట్స్ సో ఇట్స్ అ మేల్ నేమ్. సో ఆ ఆర్జే నేమ్ కి అండ్ ఈ మూవీ టైటిల్ కి చాలా దగ్గర సంబంధం ఉంది. ఇప్పటికే నాకు తెలిసి అందరికి తెలిసిపోయి ఉంటుంది. మోస్ట్లీ ఈ పాట తర్వాత నేను రివీల్ చేసేస్తానేమో, చూద్దాం. మరి ఇందాక ఒక క్లూ ఇచ్చాను బ్యాంక్ క్లర్క్ అని చెప్పేసి, అండ్ ఇప్పుడేమో మా ఆర్జే నేమ్ తో సంబంధం ఉంది అని చెప్పాను. ఏమన్నా ఇంకా తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. మరి ఇప్పుడైతే ప్రసాద్ గారు మీరు అడిగిన ఎనీ నాగార్జున సాంగ్ అన్నారు కాబట్టి ఐఎమ్ ప్లేయింగ్ దిస్ సాంగ్ ఫర్ యూ ఫ్రమ్ ద మూవీ మన్మధుడు.

సో ఇవాళ ఎందుకు అందరికి నాగార్జున గారి పాటలు వినాలని ఉన్నట్టుంది. నాకు ఇంకొక నాగార్జున గారి పాట కూడా రిక్వెస్ట్ వచ్చేసింది, నేను డెఫినెట్ గా మీకోసం ప్లే చేసేస్తాను. బట్ నేను ఇందాక చెప్తున్నట్టుగా ఎస్ 2 క్లూస్ అయిపోయాయి అండ్ నాకైతే అందరూ కరెక్ట్ ఆన్సర్స్ చేస్తున్నారు. ఇంకొక పాట తర్వాత నేనైతే రివీల్ చేసేస్తాను. సో ఫస్ట్ క్లూ ఏమో, మెయిన్ లీడ్ క్యారెక్టర్ వచ్చేసి బ్యాంక్ లో క్లర్క్ చేస్తుంటారు. సెకండ్ క్లూ వచ్చేసి ఈ మూవీ టైటిల్ కి అండ్ మా ఆర్జేస్ లో ఒకరి నేమ్ కి చాలా దగ్గర సంబంధం ఉంది అని చెప్పాను. థర్డ్ క్లూ వచ్చేసి ఇది చెప్తే ఇంకా మీకు అలా అరటిపండు వలిచి పెట్టేసినట్టే కాబట్టి, ఎనివే ఇప్పటికే తెలిసిపోయింది అందరికి ఆల్మోస్ట్. బట్ థర్డ్ క్లూ ఏంటి అంటే ఈ మూవీ అంతా కూడా ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ స్కామ్ జరిగింది కదా ఇన్ 1990s లో, ఆ టైంలో జరిగిన స్కామ్ మీద ఆధారంగా చేశారన్నమాట. సో మిడిల్ క్లాస్ స్ట్రగుల్స్ అవి ఎలా తట్టుకొని ఈ స్కామ్ లో హీరో పాటయ్యాడు అనేదే స్టోరీ. సో ఇప్పటికే అందరికి అర్థమైపోయి ఉంటుంది అనుకో. అఫ్ కోర్స్ మనం ఈ పాట తర్వాత ఇంకా డీటెయిల్ గా మాట్లాడుకుందాం. మరి ఇప్పుడైతే ప్రద్విల గారు మీరు అడిగిన నిన్నే పెళ్లాడతా మూవీలోంచి పాట మీకోసం. ఎంజాయ్ ది సాంగ్.

ఎస్, మీ గ్రీకు వీరుడు మీకు దొరికాడని కోరుకుంటూ మరి ఇప్పుడైతే నేను ఆన్సర్ రివీల్ చేసిస్తున్నాను అనమాట. ఆఫ్ కోర్స్ మీ అందరూ చెప్పినట్టుగా లక్కీ భాస్కర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఎస్, వెంకట్ గారు. వెంకట్ గారు వాజ్ ద ఫస్ట్ రైట్ విన్నర్, అంటే రెండో కాలర్ బేసికల్ గా. ఫస్ట్ కాలర్ మల్లీశ్వరి అనుకున్నారు, ఆఫ్ కోర్స్ చాలా మంది మల్లీశ్వరి అనుకుంటారేమో అనుకున్నా, కానీ వెంకట్ గారు, మోనికా గారు, హర్ష గారు, ప్రసాద్ గారు, ప్రద్విలా గారు అందరూ కరెక్ట్ గా చెప్పేశారు. ఎస్, ఇంకా నేను కొన్ని కాల్స్ కూడా మిస్ అయ్యాను వీళ్ళని తీసుకునే క్రమంలో, బట్ వాళ్ళకు కూడా ఆన్సర్ తెలిసే ఉంటుంది. లక్కీ భాస్కర్, సో మా భాస్కర్ రాయవరం గారి పేరు నేను తీసుకున్నాను అనమాట ఆర్జేస్ లలో. సో మా భాస్కర్ గారి పేరు ఆ టైటిల్లో ఉంటుంది. అండ్ ఈ మూవీ వచ్చేసి దుల్కర్ సల్మాన్ ది రీసెంట్ హిట్స్. మీ అందరూ, నాకైతే చాలా బాగా నచ్చింది ఆ మూవీ. ద టేక్ అండ్ యునో ద యాక్షన్, ఎస్పెషల్లీ దుల్కర్ గారి యాక్షన్, ఇట్ వాజ్ ఆసమ్ ఆసమ్ ఆసమ్. మరి మనమైతే కమర్షియల్ కి చాలా దగ్గరగా ఉన్నాం కాబట్టి ఒక షార్ట్ అండ్ స్వీట్ పాట వినేసి బ్రేక్ లోకి వెళ్ళిపోదాం. తర్వాత ఐల్ బి రైట్ బ్యాక్ విత్ మోర్ కబుర్లు. ఎంజాయ్ ద సాంగ్.

0: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
1: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకెన్న ఆఫర్ లెటర్లు
0: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th anniversary సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికి కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th anniversary కాదు, ఇంకా చాలా యానివర్సరీలు రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.
3: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
4: వాట్ ఆర్ డే, కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
5: నేను ఏం వండలేదు ఈరోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
6: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా.com.
7: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
8: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
7: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
9: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.

ఫర్ సమ్ రీజన్ కొన్ని పాటలు ఎన్నిసార్లు విన్నా అసలు బోర్ కొట్టదు అనమాట. దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ సచ్ సాంగ్స్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఇప్పటికీ కొన్ని లూప్ లో కొన్నిసార్లు కొన్ని వందల సార్లు వినుంటాను, అయినా కూడా అదే పరవశం అని చెప్పొచ్చు నాకైతే. అంటే నాకు చాలా ఇష్టం ఈ పాట, ఎస్పెషల్లీ ఆనందంలో చాలా పాటలు ఉన్నాయి, అన్ని బాగుంటాయి, బట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ అనమాట. బట్ ఎస్, మనకైతే ఒక సాంగ్ రిక్వెస్ట్ వచ్చేసింది, నేను నెక్స్ట్ అది ప్లే చేసేస్తాను. మరి ఇప్పుడు మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. టాపిక్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న స్టోరీ అయితే చెప్తాం మీకు, ఎందుకంటే ఇవాళ టాపిక్ కి ఆ స్టోరీకి ఒక సంబంధం ఉంది. సో మనకి చిన్నప్పటి నుండి కొన్ని కొన్ని అలవాట్లు ఉంటాయి కదా, ఎస్పెషల్లీ మన హిందూస్ హౌసెస్ లో బల్లి పడింది అనుకోండి మీద ఒకవేళ, అదొక టైప్ ఆఫ్ భయం ఉంటుంది. అంటే వెంటనే మన పెద్దవాళ్ళు అనేవాళ్ళు వెంటనే కాంచీపురం వెళ్ళొచ్చిన వాళ్ళని తాకు, వాళ్ళ కాళ్ళు ముట్టుకో అలా చెప్తూ ఉండేవారు. అంటే మా పెద్దవాళ్ళు అయితే చెప్పేవాళ్ళు మీకు ఒకవేళ ఐడియా ఉండుంటే. బట్ అసలు ఆ బల్లి స్టోరీ ఏంటి, ఎందుకు కాంచీపురం వెళ్ళొచ్చిన వాళ్ళని ముట్టుకోవాలి, మీకు ఆ స్టోరీ తెలుసా, తెలుసుకుందామా. సో ఏంటి అంటే, ఇది యాక్చువల్ గా హస్తగిరి మీది ఉన్న వరదరాజు టెంపుల్ స్టోరీ అనమాట. గౌతమ మహర్షి ఆశ్రమంలో ఇద్దరు కుర్రాళ్ళు ఉండేవాళ్ళంట. సో వాళ్ళు చాలా భక్తి శ్రద్ధలతో పనిచేసే వాళ్ళంట గౌతమ మహర్షి ఆశ్రమంలో. రోజు నీళ్లు తీసుకురావడం, పూలు కోసి ఇవ్వడము అలా చేస్తూ ఉండేవాళ్ళంట. చేస్తూ ఉన్న క్రమంలో ఒకరోజు ఇంద్రుడు ఒక యజ్ఞం చేయాలనుకుంటారనమాట. యాక్చువల్ గా హస్తగిరి మీద ఇది టెంపుల్ ఎలా వచ్చిందో చెప్తాం ముందు. సో హస్తగిరి మీద టెంపుల్ ఎలా వచ్చింది అంటే, ఇంద్రుడు ఒక యాగం చేద్దాం అనుకుంటారనమాట. ఆ యజ్ఞం దేనికోసము అంటే, సాక్షాత్తు మహావిష్ణువు ప్రసన్నం కోసం బ్రహ్మదేవుడు చేద్దాం అనుకుంటాడు. సారీ, ఇంద్రుడు కాదు, బ్రహ్మదేవుడు. అప్పుడు ఆ వ్రతం, ఐ మీన్ హోమం జరుగుతున్న టైంలో ఆయన ప్రత్యక్షమయ్యి వరదరాజు పెరుమాళ్ రూపంలో కనిపిస్తారంట. అంటే వరదరాజు అంటే వరమిచ్చే దేవుడు అని చెప్పేసి. సో ఎప్పుడూ అక్కడే ఉండిపోయేలాగా కోరుకుంటే ఆయన అలాగే ఉండిపోతారనమాట. సో వరమిచ్చే దేవుడు లాగా కాంచీపురంలో ఆయన అలా ఉండిపోయారనమాట. ఆ తర్వాత గౌతమ మహర్షి ఆశ్రమంలో ఇద్దరు కుర్రాళ్ళు బై మిస్టేక్ ఒకరోజు వాళ్ళు వాటర్ తెస్తూ ఉంటే యజ్ఞం కోసం, ఆ కుండలోంచి బల్లి వచ్చి కింద పడుతుందన్నమాట. సో అప్పుడు యజ్ఞం కాస్త అపవిత్రం అయ్యేసరికి మన గౌతమ్ మహర్షి వాళ్ళిద్దరికి శాపం ఇస్తారనమాట, ఒకరు బంగారు బల్లిలాగా ఒకరు వెండి బల్లిలాగా మారిపోమని చెప్పేసి. అప్పుడు ఈ ఇద్దరు ఈ రెండు బల్లులు కూడా స్వామివారి అనుగ్రహం కోసం, ఆ శాప విమోచనం కోసం ఈ వరదరాజు పెరుమాళ్ టెంపుల్లో కాంచీపురంలో ఉండి వెయిట్ చేస్తూ ఉంటారనమాట. సో మన స్వామి అప్పుడు వాళ్ళిద్దరిని కరుణించి, మీకు వచ్చిన దోషం ఇంకెవ్వరికి రాకూడదు, ఒకవేళ బల్లి తాకితే కనుక మిమ్మల్ని టచ్ చేస్తే వాళ్ళకి ఆ దోషం పోతుంది అని ఒక వరం ఇస్తారనమాట. అది స్టోరీ దాని వెనక. ఓకే, మనమైతే ఇప్పుడు ఒక పాట విని వచ్చిద్దాం, దీని తర్వాత ఇవాళ టాపిక్ కి అసలు ఈ స్టోరీకి ఏంటి సంబంధమో నేనైతే చెప్పేస్తా. మరి ఇప్పుడు అశోకవనంలో అర్జున కళ్యాణం మూవీలోంచి హర్ష గారు ఒక పాట అడిగారు. సో హర్ష గారు మీకోసం ఈ పాట.

ఓకే సో ఆ సాంగ్ వినేశారు కదా, అశోకవనంలో అర్జున కళ్యాణం. మరి ఇందాక స్టోరీకి ఇవాళ టాపిక్ కి ఒక సంబంధం ఉంది అని చెప్పా. ఏంటి ఆ టాపిక్ అంటే, రెండు ఉన్నాయి యాక్చువల్ గా, మీరు ఏదైనా షేర్ చేసుకోవచ్చు. ఒకటి ఆ టాపిక్ లో ఉన్న మిత్, అంటే అది నిజమా అబద్దమా అని పక్కన పెడితే చాలా మంది ఫాలో అవుతారు, నేనైతే ఫాలో అవుతాను. సో అలాంటివి మీరు చిన్నప్పటి నుండి ఇంకేమన్నా ఫాలో అయ్యారా, పెద్దవాళ్ళ మాటలు విని కానివ్వండి, ఓ ఇలా చేస్తే మంచిదంట, కొన్నిటికి లాజికల్ ఉండవు, అలా మనం చేసేస్తామంతే కదా, అలాంటివి ఏమన్నా ఉన్నాయా? ఇంకొకటి ఏంటంటే, అఫ్ కోర్స్ బల్లి టాపిక్ వచ్చింది కాబట్టి కొందరికి బల్లి అంటే భయం, కొందరికి బొద్దింగలు అంటే భయం, కొందరికి స్పైడర్స్ అంటే భయం, అలా మీకేమన్నా ఉండేవా? అంటే ఇప్పుడు కూడా ఉండొచ్చు ఆర్ చిన్నప్పుడు ఏదన్నా చూస్తే భయపడే వాళ్ళ. నాకైతే నా బల్లి అంటే ఇప్పటికీ కూడా భయం, అది అక్కడ ఉందంటే నేను పక్క ఎక్కడి నుండో పారిపోతూ ఉంటాను అనమాట. అలా మీకు ఏమన్నా భయం ఉందా? అఫ్ కోర్స్ భయం అనేది ఉండాలి కదా, అంటే ఏదో ఒక అది మనుషులకే కాదు వాటికి కూడా ఉంటది మనం అంటే భయం, బట్ మనకేం భయం? మీకు ఒకవేళ మీరు నాతో షేర్ చేయాలి అనుకుంటే మీరు చేయాల్సిన నెంబర్ 9726361966. మరి ఇప్పుడు ఒక చిన్న ప్రకటన అయితే చూసేద్దాం. అఫ్ కోర్స్ మీ అందరికీ తెలిసినట్టుగా మా జాతర అయితే వచ్చేస్తుంది, ఇంకెంత అసలు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ June 1st కి వచ్చేసాము, June 7th ఇస్ గోయింగ్ టు బి ఎ బిగ్ డే ఫర్ అస్, ఎందుకంటే Season 4 ఆఫ్ జాతర ఇస్ కమింగ్ అప్. అండ్ ఈసారి చాలా ఏమంటారు మంగళకరంగా శ్రీ సీతారాముల వారి కళ్యాణంతో మనదైతే స్టార్ట్ అయిపోతుంది జాతర ఇన్ అసోసియేషన్ విత్ మాట. సో అలాగే చాలా చాలా ఎక్సైటింగ్ థింగ్స్ ఉండబోతున్నాయి. మీ అందరికి తెలిసినట్టుగా డెలిషియస్ ఫుడ్ బూత్స్, ఎక్సైటింగ్ వెండర్ స్టాల్స్, అలాగే డాస్లింగ్ ఫ్యాషన్ షో, స్టార్ట్అప్ స్ట్రీట్, ఇంకేదో ఒక మెగా సర్ప్రైజ్ కూడా ఉంది. అది మాకు కూడా తెలీదు, మేము కూడా సో ఎక్సైటెడ్ టు నో ఏంటి అని చెప్పేసి. అండ్ అలాగే ఆర్జీ అవార్డ్స్ ఉన్నాయి, అంటే ఆల్రెడీ ఇప్పుడు ఓటింగ్ లైన్ క్లోజ్ అయిపోయింది. లెట్స్ సీ హూస్ గోన్ విన్. ఎవరు విన్ అయినా కూడా మా అందరికీ తెలుసు, మీ అందరికి మేమంటే ఇష్టమని. ఇట్ ఈస్ జస్ట్ ఫర్ మోటివేషన్ కాబట్టి లెట్స్ సీ. అలాగే కమ్యూనిటీ రికగ్నిషన్ అవార్డ్ కూడా ఉంది. సో బీయింగ్ కమ్యూనిటీ రిలేషన్స్ డైరెక్టర్ ఎట్ రేడియో సురభి, ఐఎమ్ స్టిల్ రిక్వెస్టింగ్ యూ, ఒకవేళ మీ కమ్యూనిటీలో ఆర్ మీకు తెలిసిన సర్కిల్లో ఎవరైనా, అంటే అన్సంగ్ హీరోస్ ఉంటారు, అంటే వాళ్ళకి ఏదో చేయాలి అని కాదు, బట్ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళంతటా వాళ్ళు ముందుగా వచ్చి ఇనిషియేట్ తీసుకుని పనిచేసే వాళ్ళు, అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ రికగ్నైజ్ చేద్దాం. అలాంటి వాళ్ళకి ఒకరికి మేమైతే రేడియో సురభి జాతరలో డెఫినెట్ గా సత్కరించబోతున్నాం, వాళ్ళకు ఒక అవార్డ్ ఇవ్వబోతున్నాం, విచ్ ఇస్ కమ్యూనిటీ రికగ్నిషన్ అవార్డ్. సో మీకు తెలిసిన వాళ్ళల్లో ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే గో హెడ్ రైట్ నౌ. ఇంకా ఓపెన్ లోనే ఉంది కమ్యూనిటీ రికగ్నిషన్ అవార్డ్ నామినేషన్స్. సో radiosurabhi.com/RSG కెళ్ళిపోతే మీకు అన్ని రిజిస్ట్రేషన్స్, నామినేషన్స్, ఎవ్రీథింగ్ దేర్ అనమాట, అండర్ వన్ రూఫ్. అలాగే మా మెగా పవర్ లీడర్ బోర్డ్ కూడా ఇంకా మొన్ననే జరిగిపోయింది సెమీఫైనల్స్. ఫైనల్స్ అయితే జరగబోతోంది మా జాతర రోజున. సో మేమైతే దానికి అందరికీ చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం. సో ఇండియా క్యాష్ అండ్ క్యారీ అండ్ మదిర అండ్ మసాలా అసోసియేషన్ లో ఈ మెగా పవర్ లీడర్ బోర్డ్ అయితే జరుగుతుంది. సో మొన్న అక్కడే అదే లొకేషన్ లో మదిర అండ్ మసాలా అండ్ ఇండియా క్యాష్ అండ్ క్యారీ దగ్గర సెమీఫైనల్స్ జరిగింది. సో ఫినాలే, గ్రాండ్ ఫినాలే విల్ బి ఆన్ ద జాతర డే, విచ్ ఈస్ ఆన్ June 7th అట్ ఫ్రిస్కో ఫ్లయర్స్. సో మీ అందరూ వస్తున్నారు కదా, మేమైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం మేమందరం మిమ్మల్ని కలవడానికి. సో మన జాతరని మన వేడుకలాగా జరుపుకుందాం. మరి ఇప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం ఫ్రమ్ లక్కీ భాస్కర్, ఎందుకంటే ఎంతైనా ఆ మూవీ గురించి అడిగాం కాబట్టి మరి ఆ మూవీలోంచి ఒక సాంగ్ అయితే బంత్ అయినా. మరి ఆ పాట వచ్చేస్తుంది. దీని తర్వాత అఫ్ కోర్స్ మీకు ఒకవేళ ఏమన్నా మిత్ దట్ యు ఫాలో, అంటే కొందరికి ఎలా ఉంటుందంటే ఒకళ్ళు తల గుద్దుకున్నారనుకోండి రెండోసారి కూడా గుద్దుకోవాలి అంటారు, నేను అలాంటి కేటగిరీ, అలా నాకు చాలా చాదస్తాలు ఉన్నాయి. సో మీరు అలాంటివి ఏమన్నా పాటిస్తే నాకు కాల్ చేసేయండి 9726361966.

బ్యూటిఫుల్ సాంగ్ కదా. ఏ ఎవరు కోపంలో ఉన్నా వాళ్ళ శ్రీమతులు ఈ పాట పాడండి, అలా కరిగిపోతారంతే. మరి మనకైతే హర్ష గారు కాల్ చేసి కాలర్ వస్తున్నారు, లెట్స్ టేక్ దెమ్ ఆన్ ఎయిర్. హలో అండి, వెల్కమ్ టు రేడియో సురభి. మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో హలో, ఐ కాంట్ హియర్ యూ ఫర్ సమ్ రీజన్. హలో అండి, వినపడుతుందా మీకు నా మాట? కాల్ కట్ అయిపోయింది. ఓకే ఓకే, సో నేనేం చెప్తున్నానంటే హర్ష గారు కాల్ చేసి ఏం చెప్పారంటే, ఆయన కూడా బల్లంటే భయం అంట ఆయనకు కూడా. ఆయన ఇంకొక విషయం ఏం చెప్పారు అంటే, గుళ్ళో మామూలుగా మన మెడం పక్క నుండి కుడి పక్కకి ప్రదక్షిణ చేస్తాం కదా, సో ఇంట్లోంచి ప్రతిరోజు వచ్చేటప్పుడు ఫస్ట్ ఇంట్లోంచి గుమ్మల నుంచి బయటకు రాగానే లెఫ్ట్ సైడ్ వెళ్తారంట, మళ్ళీ వచ్చేటప్పుడు రైట్ సైడ్ నుండి వస్తారంట. సో అలా కొన్ని ఇయర్స్ నుండి చేస్తున్నారంట. అండ్ దాట్ డెఫినెట్లీ దేర్ ఇస్ నథింగ్ రాంగ్, ఎందుకంటే అది వాళ్ళ వాళ్ళ నమ్మకం అంతే. సో థ్యాంక్ యూ హర్ష గారు ఫర్ షేరింగ్ దాట్. అండ్ నేను అయితే మిమ్మల్ని మిస్ అయ్యానండి, కాల్ ఎవరు చేస్తున్నారు మీరు మళ్ళీ కాల్ చేయొచ్చు, నేను ఐ డెఫినెట్లీ టేక్ యూ ఆఫ్లైన్ ఆర్ ఆన్ ఎయిర్. మరి ఇప్పుడైతే నెక్స్ట్ సాంగ్ లోకి వెళ్ళిపోదాం. అండ్ ఇవాళ ఇద్దరు ఫేమస్ యాక్టర్స్ బర్త్డే అనమాట, మీకు వాళ్ళు ఎవరో తెలిస్తే కాల్ చేసేయండి. మీరు చేయాల్సిన నెంబర్ 972-636-1966. మరి ఆ లోపల హిట్ 3 లోంచి అయితే ఈ బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం. ఎంజాయ్ ది సాంగ్.

0: ఓకే హిట్రీలోంచి ఆ పాట అయితే వినేశారు కదా. మరి మనకైతే వెంకట్ గారు, ఇందాక మన మూవీ డిటెక్టివ్ టైటిల్ గెలుచుకున్న, ఈ వీక్ గెలుచుకున్న వెంకట్ గారు కాల్ చేశారు. సో ఆయన ఏం షేర్ చేసుకున్నారంటే, అంటే ఇది మిత్తో ఏదో తెలియదండి, బట్ మా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు నెయిల్స్ కట్ చేస్తే ఇప్పటికీ కూడా నేనైతే అది ఫాలో అవుతాను, ఇంట్లో తీయకూడదు, ఇంటి బయట కానీ ఇంటి బయట తిరిగి ఇంట్లో తీయకూడదు అన్న చెప్పారంట. సో ఇప్పటికీ ఎప్పుడైనా తీయాల్సి వస్తే ప్యాటియో కానీ ఆర్ హౌస్ బయటికి కానీ వెళ్ళి తీస్తాను అని చెప్పారు. అంతేకాదు కదా, డెఫినెట్ గా మంగళవారాలు తీయకూడదు అండ్ అసలు సంధ్య వేళ స్పెషల్ ఈవినింగ్ టైమ్ లో తీయకూడదు, అలా మన పెద్దవాళ్ళు కొన్ని చెప్తూ ఉంటారు. అండ్ యాజ్ అంటే మనం అది ఎంతవరకు నిజం అబద్దం అని పక్కన పెడితే డెఫినెట్ గా పెద్దవాళ్ళు చెప్పారు అంటే ఒక రీజన్ ఉంటుంది అని డెఫినెట్ గా నేనైతే బిలీవ్ చేస్తా. ఈవెన్ నేను కూడా అవన్నీ ఫాలో అవుతాను. అండ్ నేను అనేది ఏంటంటే, మన నెక్స్ట్ జనరేషన్ కి కూడా మనం పాస్ ఆన్ చేయాల్సిన వాల్యూస్ ఏమో కొన్ని అనిపిస్తుంది నాకు. ఎందుకు అంటే అఫ్ కోర్స్ అది వాళ్ళ వాళ్ళ బిలీఫ్స్ ని బట్టి ఉంటుందిలేండి. కొందరు అనుకోవచ్చు ఏంటి ఇంకా మూఢ నమ్మకాలు, ఈ ఏఐ కాలంలో ఏంటి ఇదంతా అని కూడా. బట్ కొన్ని చెప్పారు అంటే వాటి వెనుక డెఫినెట్ గా రీజన్ ఉండుంటుంది. దేర్ ఈస్ సంథింగ్ ఆర్ ది అదర్ బిహైండ్ ది సీన్స్, బట్ మనకు తెలియకపోవచ్చు. బట్ అట్ ది సేమ్ టైం కొట్టిపడలేము కూడా కదా. అగైన్ అది వాళ్ళ వాళ్ళ నమ్మకాన్ని బట్టి ఉంటుంది. సో ఇలాంటివి మీరు ఇంకేమైనా ఫాలో అవుతారా? ఇవాళ అయితే నాకు ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ వస్తున్నాయి. సో మీరు కూడా అలా ఏమైనా ఫాలో అయితే కాల్ చేసేయండి 9726361966. అండ్ ఇంకొకటి, నేను ఎస్పెషల్లీ మా పిల్లలకి ఇంకొకటి అలవాటు చేసింది ఏంటి అంటే, అంటే చిన్నప్పటి నుండి మా అమ్మ ఒకవేళ మనం హెడ్ బాత్ చేసామనుకోండి, తలస్నానం చేసి బయటకు రాగానే కుంకుమ పెట్టుకో అని మాకు చెప్పేది అనమాట. తుమ్మే లోపల పెట్టుకోవాలి, ఒకళ్ళు తుమ్మొచ్చిందంటే మళ్ళీ వాటర్ చల్లుకోవాలి 3 సార్లు, అలా చేపించేది, లిటరల్లీ మా చేత చేపించేది. సో నేను కూడా అదే క్యారీ ఫార్వర్డ్ చేసి మా పిల్లలకి అదే అలవాటు చేశాను. నౌ దే వెల్ నో దట్ whenever they take the head bath, immediate ga bayitku vachesi vallu kumkum pettukuntaru anamata. Adi nenaithe alavadu chesa maa pillaliki. Ala meerem telusukunnaru mee pedda vaallu nundi ane em pass on chesaru, nenaithe interesting ga unna telusukodaniki call cheyandi 9726361966. mari aa lopala jati ratnalu movie lo nunchi ee paata vachestundi and ee paata tho manam will go into the break and I'll be back after the break.
1: parledu nu nan chitti ane pillu.
2: Oh,

0: చెప్పాలి. మేము అనుకోవద్దంటున్నా
1: తడబడుతున్నా.
0: జానే జిగర్ బంజారా హిన్సా లడ్డు రాబిటా
2: చిన్న నవ్వుతో పచ్చ జెండ చూపించినావే మేడం ఎలిజబెత్ నీవే చైనా.
3: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 5 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Manashanti, mental peace. మసాలా దోశ
2: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోస వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ఫ్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్ ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్ ఫ్రిస్కో. కాలర్స్ 4692696476. కనగ కనగ కమనీయం, అనగ అనగ రమణీయం, సీతారామ కళ్యాణ వైభోగం. జూన్ 7 తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సురభి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సురభి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 or email at admin@radiosurabhi.com.
3: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఖర్చు ఒకటి.
4: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
2: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com or call or WhatsApp 469-464-9864 for international travel, medical, student insurance. SNR Insurance.

వెల్కమ్ బ్యాక్ టు సురభి డిటూర్ ఆన్ 107.9 FM HD3. నేను మీ ఆర్జే వాసవి. మరి మనమైతే సక్సెస్ఫుల్ గా ఫస్ట్ ఎవర్ కంప్లీట్ చేసేసుకున్నాము అండ్ ఇవాళ మిత్స్ గురించి మాట్లాడుతున్నాము. మరి నాకు ఇంకొక వెంకట్ గారు కాల్ చేసి ఆయన చెప్పారు, గోర్లది మా పేరెంట్స్ కూడా చెప్పారు కానీ నేను ఫాలో అవ్వను. బట్ ఇంకొకటి నేను ఫాలో అయ్యేది ఏంటి అంటే, సపోజ్ మనం బయటకు వెళ్లేటప్పుడు తుమ్మారనుకోండి, ఎదురు మనం తుమ్మినా మన పక్కన ఎవరైనా తుమ్మినా కూడా వెంటనే వెళ్లకుండా అలా ఒక నిమిషం కూర్చొని మంచినీళ్ళు తాగి వెళ్ళమంటారు. అది మాత్రం ఎందుకో ఫాలో అవుతాను, అంటే ఏదో జరుగుతుందని కాదు, బట్ మైండ్ లో ఒక గిల్లు ఉంటుంది కదా, అరే అలా చేసి ఉండడం పోవడం వల్ల ఇప్పుడు ఇలా జరిగిందేమో అని తర్వాత ఫీల్ అయ్యే బదులు ముందే చేసేస్తే పోతుంది కదా అని అలా కొన్ని కొన్ని, ఈవెన్ దో వీ డోంట్ వాంట్ టు డూ ఇట్, సబ్ కాన్షియస్ గా అలా మన మైండ్ లో ఉండిపోయి చేసేస్తామేమో కదా. సో ఎస్, nice conversations, I'm loving them, please keep them coming. Inka on air lo share chesthe inka baaguntundi, endukante meena vallu vini kuda chaala inspire avtaru. Of course mee maata nen cheptunnanu, but aa impact meere cheppar ankonde vere la untadannamata. Adi మరి ఇప్పుడు ఇంకొక చిన్న ప్రకటన అయితే వినేద్దాం. మైత్రీస్ రెస్టారెంట్, అథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం హెడ్ టు మైత్రీస్ ఇండియన్ క్విజిన్. హిల్ టాప్ లొకేషన్ లో అమేజింగ్ వ్యూస్, స్పేషియస్ ప్యాటియో సీటింగ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్ అవ్వడానికి పర్ఫెక్ట్ డెస్టినేషన్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ బఫే, ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతి బైట్ లో అథెంటిక్ ఇండియన్ టేస్ట్ గ్యారంటీ అన్నమాట ఇక్కడ. సో ఇంతే కాదు, మీ ఫంక్షన్స్, పార్టీస్, కార్పొరేట్ ఈవెంట్స్ కోసం వన్ ఆఫ్ ది బెస్ట్ కేటరింగ్ అండ్ బ్యాంక్వెట్ సర్వీసెస్ ఇన్ టౌన్. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? విజిట్ మైత్రీస్ ఇండియన్ క్విజిన్ నౌ, serving you in Irving, South Lake and Frisco. So meeku okavela emana events unna, emana catering services kavalanna, head to Maitri's restaurant. అది సంగతి. మరి ఇప్పుడు నేను ఇందాక ఒక క్వశ్చన్ అడిగాను కదా, ఇవాళ ఇద్దరు సినీ ప్రముఖులది బర్త్డే ఉంది అని చెప్పేసి, అందులో ఒక్కరిది నేను రివీల్ చేస్తా, ఇంకొకరిది మీరు చెప్పండి. ఒకరు వచ్చేసి మాధవన్. ఎస్, 90s లో చాలా మంది అమ్మాయిల దిల్క దడకన్ అనమాట. అంటే ఆ సఖీ వచ్చిన టైంలో ఎస్పెషల్లీ అతని లుక్స్, అంటే డస్కి స్కిన్ అయినప్పటికీ ఆ చామ్, ఆ పళ్ళు అవన్నీ కూడా అంతులు అందరికి చాలా ఇష్టం. అందులో నేను కూడా ఒకదాని ఉండేదాన్ని, అంటే అప్పుడు, ఇప్పుడు కాదు, అంటే ఇప్పుడు కూడా ఓకే, బట్ అప్పుడు ఐ వాజ్ లైక్ వావ్ మాధవన్ మాధవన్ మ్యాడి అని అలా ఉండేదాన్ని. బట్ ఎస్, ఇప్పుడైతే మాధవన్ గారి బర్త్డే కాబట్టి ఇవాళ అ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే టు మాధవన్ గారు ఫ్రమ్ ఎంటైర్ రేడియో సురభి టీమ్ అండ్ స్పెషల్లీ ఆర్జే వాసవి. అండ్ మీ అందరికీ తెలిసినట్టుగా డ్రైవ్ టైమ్ ఈజ్ యువర్ టైమ్. మీకు ఒకవేళ మీ స్పెషల్ వన్స్ ఆర్ ఎవరి ఎనీ వన్ దట్ సెలబ్రేటింగ్ ఎనీ స్పెషల్ డేస్ టుడే, బర్త్డేస్, యానివర్సరీస్, వాట్ ఎవర్ ద స్పెషల్ డే దే ఆర్ సెలబ్రేటింగ్, ప్లీజ్ డూ సెలబ్రేట్ అలాంగ్ విత్ రేడియో సురభి. సో దాట్ మీరు వాళ్ళకి డైరెక్ట్ గా విష్ చేయడమే కాకుండా ఒక పార్టీని కూడా డెడికేట్ చేసేయచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, కాల్ చేసేయండి 972-636-1966.

0: ఓకే పార్ట్ అయిపోయింది, మనకు ఒక కాలర్ ఆన్ ఎయిర్ వస్తున్నారు. హలో సుగాత్రి గారు, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు.
1: హలో, మీకు మన శ్రోతలందరికీ శుభ సాయంత్రం.
0: మీకు కూడా శుభ సాయంత్రం. ఎలా ఉన్నారు సుగాత్రి గారు?
1: బాగున్నాను. ఎండల్లో
0: కేర్ఫుల్ గా ఉండండి, హైడ్రేటెడ్ గా ఉండండి, బాగా వాటర్ తాగండి. సో మీరేమన్నా మిత్ షేర్ చేస్తారా, అంటే మీరు చిన్నప్పటి నుండి ఫాలో అయింది ఆర్ మీ పిల్లలకి మీరు పాస్ ఆన్ చేసిన మిత్?
1: అబ్బో, మనకు పెద్దవాళ్ళు భలే భయాలు భక్తులు అని బాగా నేర్పించి పెట్టారు, కానీ మనం అన్ని పిల్లలు చెప్పలేము, వాళ్ళు పాటించారు కూడా.
0: మీరేం పాటిస్తారు?
1: అప్పుడు నేను అన్ని పాటిస్తాను. ఏంటంటే, నేను బయటికి వెళ్తే నాకు పిల్లి ఎదురు వచ్చినా నాకు నచ్చదు, కానీ తక్కువే కానీ అంటుంటారు కదా. చాలా మనం చాలా పాటిస్తాము. ఇంకా ఏంటి, చీపురు దాన్ని స్ట్రైట్ గా నిల్చోబెట్టద్దు, అందరు చూడకుండా ఉండాలి, పడుకోబెట్టాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. మళ్ళీ నేను ఎక్కువ పాటిస్తాను. ఏంటంటే,
0: ఇది నేను కొత్తగా తెలుసుకున్నాను. ఓకే, ఇందాక కృష్ణ గారు ఒకటి చెప్పారు, అది కొత్తగా తెలుసుకున్నాను. చూసారా,
1: చెప్పులు
0: లిజనర్స్ టీచర్స్ కూడా అంటున్నా.
1: ఇంకోటి ఏంటంటే, చెప్పులు కూడా బోల్లా పడి ఉండకూడదు, సరిగ్గా ఉండాలి,
0: కరెక్ట్ గా పెట్టాలి అంటారు. కరెక్ట్,
1: అదే నేను పిల్లలు చెప్తాను, వాళ్ళు కొన్ని పాటిస్తారు బాగా. నేను చెప్తే ఇండియాలో చాలా చెప్తారు కదా, ఏంటి కాకులు కూడా తన మీద వాళ్ళు కూడా తల స్నానం చేయాలి, అది వాడిన కూడా అంటారు.
0: కాకులు
1: మళ్ళీ పడినా ఒక్కోసారి వాళ్తాయి కదా. ఎక్కడైనా నేను అసలు విన్నాను కూడా, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉండే వాళ్ళు మా చిన్నప్పుడు, అలాగే వాళ్ళ అమ్మకి అలాగే వాళ్ళింది, అసలు వాళ్ళు చాలా భయపడ్డారు. కానీ ఒక రెండు మూడు రోజులు వాళ్ళ ఇంట్లో వాళ్ళ మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు పోయారు, వాళ్ళ అన్నయ్య పోయారు, ఏంటో మరి అలా ఎలా జరిగిందో. నేను అనుకుంటాను కర్మ ఫలాలు ఉంటాయేమో గానీ అలా వాళ్ళినందుకే పోతాయని నాకు
0: అనిపించింది. అది వాళ్ళనందుకు అని కాదు, కానీ అలా జరగబోతుంది కాబట్టి వాన్ చేశారేమో. వీ డోంట్ నో, అఫ్ కోర్స్ వీ లెట్స్ నాట్ గెట్ ఇన్ డీటెయిల్స్. కానీ యా,

0: భయపడకుండా దాన్ని కొట్టకుండా ఎలా ఉంటాము అంటారు. ముందు భయం వేస్తే వాడిని కొట్టాలనే చూస్తారు కదా ఎవరైనా. ఇప్పుడు మాకు ఇప్పుడు మనకు కూడా ఇక్కడ ఇంటి వెనక చెట్ల మధ్య పైన పెద్ద చెట్ల మధ్యన ఒక్కోసారి బల్లులు కనిపిస్తూ ఉంటాయి కదా ఇక్కడ కూడా.
1: అమ్మో నేను పరిగెత్తాను.
0: అసలు మా పిల్లలు ఇక్కడ ఉంటారనుకో నేను అంటూ ఉంటాను. మా చిన్నారైతే మరి ఋషులు వచ్చాయినా అక్కడ బల్లి ఉంది అంటే అమ్మ అది మీద ఎందుకు పడుతుందమ్మా, అది ఎప్పుడైనా నడుస్తూ పట్టు తప్పి పడితే ఏమవుతుంది అసలు నడుస్తుంది బాబు. ఇవన్నీ నేను చెప్పలేదు. కొన్ని పాటిస్తారులే వాళ్ళు ఏంటంటే మనం బట్టలు కూడా విచ్చినప్పుడు అవి తిరగేసి వస్తాయి కదా, అలా ఉంచకూడదు వాటిని మళ్ళీ టైట్ గా చేసి పెట్టాలి అంటాం మనం. అవి అలాంటి వాళ్ళు పాటిస్తారు. జోళ్ళు ఒకటి మన చెప్పులు కూడా అసలు నేనైతే అక్కడ గుడికి వెళ్ళినా కానీ ఈవెంట్కి వెళ్ళినా నా ముందు వేరే వాళ్ళ చెప్పులు అలా ఉన్నా కూడా నేను సరిగ్గా చేసేస్తాను. నాకేంటో అలవాటు నా చెప్పులే కాదు.
1: గిచ్చుకోండి మీద మీరు నేను గిచ్చలేను కాబట్టి నేను కూడా అలాగే చేస్తాను.
0: అదే కదా నేను అనుకుంటా అందరూ బాగుండాలి కదా.
1: అదే ఎవరైనా చూస్తే ఏంటి పిల్లకి ఏమైనా పైత్యమా అనుకుంటారు. బట్ వాట్ ఎవర్ నేను చూసింది నేను సరి చేసేస్తాను అంతే.
0: అవి కొందరికి వస్తుంటాయేమో మా చిన్నాడు ఏం చేస్తారు ఎక్కడికైనా వెళ్తే అసలు అక్కడ మన ప్లాస్టిక్ దానికోసం రీసైకిల్ అయిపోతే అవన్నీ ఇంటికి పట్టుకొచ్చి ఇంట్లో రీసైకిల్ చేస్తాడు. అవి చెత్తలో ఎందుకు వెళ్ళాలమ్మా అంటారు. ఎవరికి అలా ఉంటాయి
1: లేదులేండి. కొన్ని గుడ్ థింగ్స్ టు డూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ దట్ సుగాత్రి గారు. ఇంతకీ ఇవాళ మాధవన్ గారి బర్త్డే పాటు ఇంకొకరి బర్త్డే కూడా ఉంది, మీకు తెలుసా ఎవరనేది?
0: నాకేం తెలియదు.
1: నో ప్రాబ్లం, మీరు చాలా షేర్ చేసేసారు. సో మచ్. ఏమైనా సాంగ్ రిక్వెస్ట్ ఉందా?
0: మధురము కదా సాంగ్ ఫ్యామిలీ స్టార్.
1: మధురము కదా ఏ మూవీ? ఓకే. ఇప్పుడు నేను ముందు ఒక మాధవన్ గారు ఇంకొక పాట వినేసి వద్దాము. ఆ లోపల సుగతి గారు నెక్స్ట్ మీరు అడిగిన పాట వచ్చేస్తుంది ఈ పాట తర్వాత.

రైట్. సో మరి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాము. మరి నాకైతే కాల్స్ వస్తూనే ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద కాల్స్ అండ్ షవరింగ్ యువర్ లవ్ ఆన్ అస్. అండ్ నేను ఇంకా చాలా కాల్స్ కూడా మిస్ అవుతున్నాను మాట్లాడే క్రమంలో. ప్లీజ్ మీరు మళ్ళీ కాల్ చేయండి, ఐ డెఫినెట్లీ టేక్ యూర్ కాల్. మరి నాకైతే సుధా గారు కాల్ చేశారు, కృష్ణ గారు కాల్ చేశారు. సో కృష్ణ గారు చెప్పింది ఏంటి అంటే మెయిన్ బయటకు వెళ్లేటప్పుడు ఏం చెప్పారు, అదే అన్ని అన్ని ఫాలో అవుతారు, బట్ కళ్ళదరడం, కళ్ళదరడం గురించి ఒకటి చెప్పారనమాట. అంటే మగవాళ్ళకి ఎడం కన్నా అదరకూడదు, అమ్మాయిలకి కుడి కన్నా అదరకూడదు కదా. సో అది అదిరితే జాగ్రత్త అని చెప్పేవాళ్ళంట. అండ్ అలాగే డబ్బు ఖర్చు అవుతుంది చూసుకో అని చెప్పారంట. ఆయనకి పర్సనల్ గా జరిగాయంట కూడా కొన్ని సిచ్యువేషన్స్, అంటే అనుకోకుండా టికెట్ పడడము కళ్ళదిరిన టైంలో అలాంటి జరిగాయి. నాకేం చెప్పేవాళ్ళంటే, అంటే మేమేం ఫాలో అయ్యే వాళ్ళం అంటే, మా పెద్దవాళ్ళు చెప్పింది, సపోజ్ అమ్మాయిలకి కుడి కన్నా అదిరింది అనుకోండి, పక్కన ఎవరుంటే వాళ్ళకి ఏ నా కుడి కన్నా అదురుతుంది అది చెప్పుకోవాలంట. చెప్పుకున్నప్పుడు పక్కన వాళ్ళు ఏం కాదు అని చెప్పాలంట. అలా చెప్తే మనకేం కాదు అని నాకు చిన్నప్పటి నుండి అలా ఒక చిన్న ఏమంటారు మెత్తలా ఏర్పడిపోయింది. ఇప్పుడు ఇప్పటికీ కూడా నాతో క్లోజ్ ఉండే వాళ్ళందరికీ కూడా ఈ విషయం తెలుసు అనమాట. ఎంత ఎంత తెలుసు అంటే, మా చిన్న బాబు అంటే వాడు ఇప్పుడు 9 ఇయర్స్ ఓల్డ్, వాడితో కూడా కృష్ణ నా కళ్ళు నా కొడుకని అదురుతానే ఏం కాదమ్మా అనేస్తాడు. సో అలా అంతలా అలవాటు అయిపోయింది వాళ్ళకి. సో ఇప్పుడు నా ఫ్రెండ్స్ గానీ ఎవరన్నా ఫోన్ లో మాట్లాడుతున్నా ఏ నా కొడుకని అదురుతుంది అంటే ఏం కాదు ఏం కాదు నువ్వేం టెన్షన్ పడుకో అంటారు అలా. సో మీకు ఎలా అలాంటివి ఏమైనా మిక్స్ ఉన్నాయా, షేర్ చేయండి. నాకైతే మంచి మంచిగా చెప్తున్నా. ఈవెన్ సుధా గారు చెప్పేసి ఆవిడేమన్నారంటే, ఎదురు రావడం అనేది ఆవిడకి చాలా, అంటే స్పెషల్లీ రోజు కాకపోయినా ఏదైనా స్పెషల్ డేస్ ఊరు వెళ్లేటప్పుడు అలాంటి టైంలో డెఫినెట్ గా ఎదురు రావడాలు శకనాలు చూసుకుంటారంట. సో ఇలాంటివి బాగున్నాయి కదా తెలుసుకోవడానికి. ఈ రోజు నాకు కొత్త విషయం తెలిసింది ఏంటి అంటే, కళ్ళద్దరితే డబ్బులు ఖర్చు అవుతాయి జాగ్రత్త. అండ్ ఇంకొకటి కూడా ఇందాకే సుగాత్రి గారు చెప్పారు. ఎస్, సుగాత్రి గారు చెప్పిన విషయం కూడా కొత్త విషయం నాకు. సో ఎస్, మన లిజినెస్ వల్ల నాకు చాలా విషయాలు తెలుస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ దోస్ కాల్స్. మరి ఇప్పుడు సుగాత్రి గారు మీరు అడిగిన పాట అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ ఫ్యామిలీ స్టార్. సుధా గారు ఈ పాట తర్వాత మీరు అడిగిన పాట అయితే వేసేస్తాను.

0: బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా, మరి మనమైతే కమర్షియల్ కి దగ్గరగా ఉన్నాం కాబట్టి కొన్ని ప్రకటనలు వినేసి కమర్షియల్ లోకి వెళ్ళిపోదాం. మన కమర్షియల్ తర్వాత సుధా గారు స్నేహితుడా సాంగ్ అడిగారు మాధవన్ బర్త్డే సందర్భంగా. మరి ఇవాళ ఇంకొకరి బర్త్డే అని కూడా చెప్పాను కదా, నేను ఇంకొక క్లూ ఇస్తా, మేబీ ఆ క్లూ చెప్తే ఎవరికన్నా తెలుస్తుందేమో చూద్దాం. సో క్లూ ఏంటి అంటే, ఈ పర్సన్ హ్యాపీ డేస్ లో వన్ ఆఫ్ ద క్యారెక్టర్ అనమాట. హ్యాపీ డేస్ మూవీ ఉంది కదా మన శేఖర్ కమల గారిది, అందులో నటించారు. సో ఎవరో తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. మరి ఇప్పుడు ఒక ప్రకటనలోకి అయితే వెళ్ళిపోదాం. ఏంటి అంటే ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. లైఫ్ కెన్ చేంజ్ ఇన్ అన్ ఇన్స్టెంట్ బట్ యువర్ హెల్త్. హలో అండి, వెల్కమ్ టు రేడియో సురభి. మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, రావు గారు చెప్పండి.
1: హలో సెలబ్రిటీ, ఇవాళ పత్ర చేసుకుంటుంది దినేష్ కార్తిక్ క్రికెటర్.
0: ఓ ఓకే, దట్స్ ఎ న్యూ థింగ్ టు మీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దట్. బట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇంకొకరు ఉన్నారు, ఎవరు? మాధవన్ గారితో పాటు అసలు రేపు నా చూపడి బాగుండదు. ఎన్నిసార్లు అనుకున్నాను ఇళయరాజా గారి బర్త్డే రేపు అని, కానీ వాచ్ ఆ మిస్సింగ్ అని చెప్పేసి. బ్యూటిఫుల్ నెంబర్స్ ఉన్నాయి. 20 సెకండ్లు మాత్రమే ఉంది మనకి కమర్షియల్ లోకి వెళ్ళడానికి. తెలుసా మీకు ఆన్సర్? హ్యాపీ డేస్ మూవీలో చేశారు కదా అతను. ఆఫ్ కోర్స్ అండి, థ్యాంక్ యూ రావు గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్.
2: హ్యాపీ 4th బర్త్డే రేడియో సురభి అండ్ టీమ్ అందరికీ కూడా బర్త్డే విషెస్ అండ్ సెలబ్రేటింగ్ 4 మ్యాజికల్ మ్యూజికల్ ఇయర్స్ విత్ రేడియో సురభి. అండ్ రేడియో సురభి వింటున్న ప్రతి ఒక్క లిసనర్ కి కూడా విషింగ్ యూ ఆల్ అ వెరీ మ్యాజికల్ మ్యూజికల్ డే. ఇలానే ఎన్నో ఎన్నో వండర్ఫుల్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ మీ ఇండియా ఆర్జే మధుశ్రవంతి.
3: మీ నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ కి వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్మా, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
4: కవింతలకి కేరింతలకి ఎరఫ్ అడ్రస్ రేడియో సురభి.
3: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సాస్. అమెరికాలో తెలుగు నేస్తం.
5: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: Media room screen size గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: calibration knowledge though, neeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
1: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.

Welcome back to Surabhi Teacher, only on Radio Surabhi 107.9 FM HD3 with me, RJ Basavi. Mari, ఇప్పుడైతే మనము నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ లోకి వచ్చేసాం కదా, రెండో గంటలో. మరి ఇందాక చెప్తున్నట్టుగా SNR ఇన్సూరెన్స్ లైఫ్ కెన్ చేంజ్ ఇన్ అన్ ఇన్స్టెంట్, బట్ యువర్ హెల్త్ కవరేజ్ డజన్ హ్యావ్ టు. లాస్ట్ యువర్ జాబ్ ఆర్ ఇన్సూరెన్స్, SNR ఇన్సూరెన్స్ ఈజ్ హియర్ టు హెల్ప్ యూ ఫైండ్ అఫోర్డబుల్ కవరేజ్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ క్విక్లీ అండ్ స్ట్రెస్ ఫ్రీ. సో ఫ్రమ్ హెల్త్ టు ట్రావెల్, డెంటల్, విజన్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ వీ హావ్ గాట్ యూ కవర్డ్. మరి ఇప్పుడు ఫైనల్లీ సుధా గారు, మీరు అడిగిన పాట ఫ్రమ్ ద మూవీ సఖీ వచ్చేస్తుంది. అండ్ మీ అందరికి ఇందాక చెప్పినట్టుగా ఇవాళ నిఖిల్ సిద్ధార్థ్, ఆయన కార్తికేయ 2 మంచి మంచి మూవీ సెలెక్షన్ ఉంది. అబ్బాయి యాక్చువల్ గా హ్యాపీ డేస్ తర్వాత హీ గాట్ ఇన్ టు రియల్లీ గుడ్ మూవీస్ అని చెప్పొచ్చు. సో నిఖిల్ కి అ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. అండ్ ఇప్పుడు సుధా గారు మీకోసం ఈ పాట, ఎంజాయ్ ద సాంగ్. మనం ఈ పాట తర్వాత నెక్స్ట్ మాటలోకి వెళ్తాం.

Sudha Garu. I hope you enjoyed that song. Mari, it's the time for a thinking hat question. Mari, ee varam thinking hat question enti ante, nenu oka gudiki vellanu, aa gullo oka 20 chinna chinna gudlu unnai. ఓకే, నేను కొన్ని బనానాస్ తీసుకెళ్ళా. సో నేనేం చేశానంటే, నా దగ్గర ఉన్న పళ్ళల్లోంచి హాఫ్ తీసి ఫస్ట్ గుడి దగ్గర పెట్టాను. అప్పుడు స్వామి అక్కడ ప్రతి గుడి దగ్గర, ఆ ప్రతి 20 చిన్న చిన్న గుళ్ళ దగ్గర ఒక్కొక్క పూజారి ఉన్నారనమాట. సో ఫస్ట్ గుడి దగ్గర సగం పళ్ళు పెట్టినప్పుడు ఆ పూజారి నాకు ప్రసాదంగా ఒక పండు తిరిగి ఇచ్చాడనమాట. మళ్ళీ సెకండ్ గుడికి వెళ్ళి నేను ఆ పండు నా దగ్గరున్న పళ్ళతో కలిపేసి మళ్ళీ నా దగ్గరున్న పళ్ళల్లోంచి హాఫ్ పళ్ళు రెండో గుడి దగ్గర పెట్టాను. అలాగే రెండో పూజారి కూడా నాకు మళ్ళీ ఒక పండు ప్రసాదంగా ఇచ్చారు. అలా ప్రతి గుడి దగ్గర నాకు ఒక్కొక్క పూజారి ఒక్కొక్క పండు రిటర్న్ ఇచ్చారు, ఐ మీన్ ప్రసాదంగా ఇచ్చారు. నేను నా దగ్గరున్న పళ్ళలోంచి హాఫ్ ఆఫ్ పళ్ళు అలా పెట్టుకుంటూ వెళ్ళానన్నమాట. చివరి గుడి అయిపోయేసరికి నాకు, నేను నా దగ్గరున్న పళ్ళలోంచి హాఫ్ పెట్టిన తర్వాత పూజారి నాకు ఇంకొక పండు మళ్ళీ ప్రసాదంగా ఇస్తారు కదా, అలా ఇచ్చిన తర్వాత నేను ఎన్ని పళ్ళతో అయితే నేను గుడికి వెళ్ళానో అన్ని పళ్ళు నా దగ్గర ఉన్నాయి. సో నేను మొత్తం ఎన్ని పళ్ళతో వెళ్ళాను తెలిస్తే కాల్ చేసేయండి. మీరు చేయాల్సిన నెంబర్ 9726361966. ఇంకొకసారి క్లుప్తంగా క్వశ్చన్ ఏంటి అంటే, నేను ఒక గుడికి వెళ్ళా, ఆ గుళ్ళో 20 చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి, ప్రతి గుడి దగ్గర ఒక పూజారి ఉన్నారు, నా దగ్గరున్న పళ్ళలోంచి హాఫ్ పళ్ళు ప్రతి గుడి దగ్గర పెట్టాను, అండ్ ప్రతి పూజారి నాకు ఒక్కొక్క పండు ప్రసాదంగా రిటర్న్ ఇచ్చారనమాట. సో చివరి గుడి అయిపోయేసరికి నేను ఎన్ని పళ్ళతో అయితే నేను నా గుడికి వెళ్ళానో అన్ని పళ్ళు మళ్ళీ నా దగ్గర ఉన్నాయి. సో నేను మొత్తం ఎన్ని పళ్ళతో వెళ్ళాను తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. మరి ఇప్పుడు హ్యాపీ డేస్ లోంచి అయితే ఈ పాట వినిద్దాం.

అసలు ఈ మూవీ వచ్చినప్పుడు ఎంత మంది కనెక్ట్ అయ్యారో కదా, హ్యాపీ డేస్ మూవీతో అంటే ఫ్రెండ్షిప్ పరంగా అనుకోండి. క్యాంపస్ ఎలక్షన్స్ అయితే అసలు ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అనమాట. ఎస్పెషల్లీ ద వే దే గాట్ సెలెక్టెడ్, అంటే ఇంగ్లీష్ మాట్లాడేస్తే సెలెక్ట్ అయిపోతారు అని అప్పట్లో అయితే మేము తెగ నవ్వుకునే వాళ్ళం. బట్ ఎస్, మరి మనకైతే ఇంతకీ ఆన్సర్ అందరూ కరెక్ట్గా చెప్పేశారు. నేను ఇంకా చాలా కాల్స్ మిస్ అయిపోయాను. ప్రసాద్ గారు, విజయ్ గారు, శ్రీకాంత్ గారు, శ్వేత గారు అందరూ కరెక్ట్గా చెప్పేశారు. నేను ఇంతకీ ఎన్ని పళ్ళతో వెళ్లాను అంటే నేను 2 బనానాస్ తో వెళ్లాను. వెళ్ళి ఫస్ట్ గుడి దగ్గర నా దగ్గర ఉన్న వాటిలో సగం, అంటే ఒక బనానా దేవుడి ముందర పెట్టేస్తే నాకు పూజారి గారు ఒక బనానా నాకు రిటర్న్ ఇచ్చారు. అలా ప్రతి గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత సగం పెడితే ఇంకొకటి ఇచ్చేయడం, అలా వచ్చేసరికి నేను మళ్ళీ రెండింటితోనే మిగిలాను అనమాట. సో అందరు కరెక్ట్గా చెప్పేశారు, ఆసమ్. మరి ఇప్పుడైతే ఇంకొక చిన్న ప్రకటన అయితే వినిద్దాం. అథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ నౌ మేడ్ ఈజీ విత్ ఏ టు బీస్ న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్సర్స్, పౌడర్స్, మసాలాస్ అండ్ పేస్ట్ అండ్ పికల్స్. ఫ్రమ్ ఫ్లఫీ రాగి ఇడ్లీస్ టు ట్యాంగీ గోంగూర రైస్, ఎంజాయ్ ట్రెడిషనల్ టేస్ట్ ఇన్ మినిట్స్. ఓన్లీ ఎట్ ఏ టు బి ఫ్రిస్కో అండ్ లిటిలన్. విజిట్ ఏ టు బి టెక్సస్ డాట్ కామ్ ఆర్ కాల్ 214-872-2345. దట్ ఈస్ 214-872-2345. మరి ఇప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ పాట వినేద్దాం. అండ్ ఇంకా మనం నెక్స్ట్ ఎవర్ లోకి వెళ్ళడానికి దగ్గరగా ఉన్నాం కాబట్టి ఇంకా మీరెవరైనా మిత్స్ షేర్ చేయాలి, మేము చిన్నప్పటి నుండి ఇది ఫాలో అవుతున్నాము, ఇది అంటే మనకి తెలియకుండానే మనం అది ఆచరిస్తున్నాము అని మీకు ఒకవేళ నాతో షేర్ చేయాలి అనుకుంటే మీరు చేయాల్సిన నెంబర్ 972-636-1966.

వాడ సాంగ్ కదా, అసలు ఖుషీలో అన్ని పాటలు బాగుంటాయి అండ్ ఈ పాట కూడా చాలా బాగుంటుంది. ఐ హోప్ యూ ఎంజాయ్ దట్ సాంగ్. మరి ఇప్పుడు ఇంకొక చిన్న ప్రకటన అయితే వినిద్దాం. ఏంటి అంటే, రాధాకృష్ణ టెంపుల్ ఇన్ ఆలెన్ టెక్సస్ ప్రౌడ్లీ ఇన్వైట్స్ యూ టు గ్రాండ్ శ్రీ వెంకటేశ్వర ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం, ద సీక్రెట్ ఇన్స్టలేషన్ ఆఫ్ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి బాలాజీ మూల విరాట్ విగ్రహం అండ్ గర్భగృహం. సో జులై 1 నుంచి త్రూ జులై 5 వరకు ఎక్స్పీరియన్స్ 5 స్పిరిచువల్లీ అప్లిఫ్టింగ్ డేస్ ఫిల్డ్ విత్ వేదిక రిచువల్స్, హోమమ్స్, డివోషనల్ ప్రోగ్రామ్స్ అండ్ బ్లెస్సింగ్స్. ఆల్ డివోటీస్ అండ్ ఫ్యామిలీస్ ఆర్ వెల్కమ్. డివోషన్ డొనేషన్స్ అండ్ స్పాన్సర్షిప్స్ ఆర్ వెల్కమ్. విజిట్ www.radhakrishnatemple.net ఫర్ డొనేషన్స్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్. రాధాకృష్ణ టెంపుల్ ఆలెన్ టెక్సస్ July 1 to July 5, 2026. మరి ఈ మంచి కార్యక్రమంలో మీరు పాల్గొనండి. హ్యాపీగా మీ డొనేషన్స్ స్పాన్సర్షిప్స్ అయితే ఓపెన్ గా ఉన్నాయి అండ్ ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం సాధించండి అదనమాట. మరి ఇప్పుడైతే మనము చివరి 5 నిమిషాల్లో ఉన్నాం ఈ గంట పూర్తవడానికి. దాని తర్వాత మనమైతే నెక్స్ట్ అవర్ లోకి వెళ్తాం. అందరికి తెలిసినట్టుగా నెక్స్ట్ అవర్ ఇస్ అ గేమ్ టైమ్. మరి ఏ గేమ్ ఏం ఆడుతున్నాము అమ్మా, అవన్నీ ఇప్పుడే చెప్పనుగా నేను ఈ బ్రేక్ తర్వాత చెప్తాను. మీరైతే వినండి, వింటూనే ఉండండి రేడియో శ్రీ 107.9 FM HD3. అండ్ ఇప్పుడు చింతకాయల రవి మూవీలోంచి ఈ పాట వచ్చేస్తుంది. ఈ పాట తర్వాత మనం బ్రేక్ లోకి వెళ్ళిపోతాం. బ్రేక్ తర్వాత ఐ విల్ బి టెలింగ్ యూ వాట్ ఎగ్జాక్ట్లీ ద గేమ్ దాట్ వీఆర్ గోయింగ్ టు ప్లే టుడే. ఇప్పుడైతే ఎంజాయ్ ది సాంగ్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
2: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
3: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్ One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

Welcome back to Surabhi Detour, only on Radio Surabhi 107.9 FM HD3 with me, RJ Vasavi. మరి మనం అయితే చివరి గంటలకు వచ్చేసాం కదా. మరి చివరి గంట అంటే అఫ్ కోర్స్ మీ అందరికి తెలిసినట్టుగా గేమ్ టైమ్. సో మరి ఇవాళ గేమ్ ఏంటి అంటే, నేను ఒక పాటలో ర్యాండమ్ గా, పల్లవి అయితే కాదు, ఖచ్చితంగా పల్లవిలోంచి కాదు, ఏ చరణంలోనన్నా అవ్వచ్చు, ఒక లైన్ పాడతాను. ఎందుకంటే ఇది చరణంలో లైన్ కాబట్టి చెప్తే కన్ఫ్యూజ్ అవుతారేమో. సో డెఫినెట్ గా ఐ ట్రై టు సింగ్ వన్ లైన్ ఓన్లీ. సో ఆ లైన్ పాడినప్పుడు మీరు ఆ పాట ఏంటో కనిపెట్టాలి. స్ట్రైట్ ఫార్వర్డ్, నో ట్విస్ట్ లో నథింగ్. సో ఈజీగా కనిపెట్టు, కాకపోతే పాట మధ్యలోంచి ఎక్కడైనా ర్యాండమ్ గా నేను ఒక లైన్ పాడతాను. యూ హ్యావ్ టు గెస్ ద సాంగ్. ఓకే, హియర్ వి గో. సో ద ఫస్ట్ క్లూ ఈజ్, ప్రాప్తమనుకో ఈ క్షణమే బ్రతుకులాగా, అంతే ఒకటే లైన్, ఇంకొకసారి పాడతాను. ప్రాప్తమనుకో ఈ క్షణమే బ్రతుకులాగా. ఈ పాట ఏదో తెలిస్తే కాల్ చేసేయండి 972-636-1966. మరి ఆ లోపల ఇంకొక పాట అయితే మనం ఎంజాయ్ చేసేద్దాం.

సో ఆ పాట వినేశారు కదా, బొమ్మరిల్లు మూవీ లో అయితే ఆ పాట వినేశారు. మరి నాకు ఇది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది, లక్ష్మి గారు కరెక్ట్ గా చెప్పేశారు. ఎస్, ఆ పాట వచ్చేసి ఆనంద్ మూవీలోంచి యమునా తీరం, యమునా తీరం ఆ పాట అనమాట. ఆసమ్ ఆసమ్ ఆసమ్, బాగుంది కదా గేమ్. మరి నెక్స్ట్ క్లూలోకి వెళ్ళిపోదామా. ఇప్పుడే ట్యూన్ అయిన వాళ్ళ కోసం నేను పాట మధ్యలోంచి ర్యాండమ్ గా ఏదో ఒక్క లైన్ మాత్రమే పాడతాను విత్ ట్యూన్, మీరు ఆ పాట ఏంటో కనిపెట్టాలన్నమాట. వెరీ సింపుల్. సో నెక్స్ట్ క్లూ వచ్చేసి, కంట తడి నాడు నేడు చెంపతడి నిన్నే చూడు, అంతే. ఆ లైన్ ఏది, ఏ పాటలో తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. మరి ఏ టు బి గురించి అయితే వినేద్దాం. అథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ నౌ మేడ్ ఈజీ విత్ ఏ టు బిస్ న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్సెస్ పౌడర్స్ మసాలా స్పేస్ అండ్ పికిల్స్ ఫ్రమ్ ఫ్లఫీ రాగి ఇడ్లీస్ టు ట్యాంగీ గోంగూర రైస్. ఎంజాయ్ ట్రెడిషనల్ టేస్ట్ ఇన్ మినిట్స్ ఓన్లీ అట్ ఏ టు బి ఫ్రిస్కో అండ్ లిటిల్ లెన్. విజిట్ ఏ టు బి టెక్సస్ డాట్ కామ్ ఆర్ కాల్ 214-872-2345. ఆ పాట ఏంటో తెలిస్తే కాల్ చేసేయండి. ఆ లోపల మనం ఆనంద్ పాట వినేద్దాం, మీరైతే ఎంజాయ్ చేసేయండి.

ఓకే, మరి మనకైతే కాలర్స్ కాల్ చేశారు అండ్ లక్ష్మి గారు, ప్రద్విల గారు కరెక్ట్ గా చెప్పేశారు. ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే, మనసంతా నువ్వే మూవీలోంచి కిటకిట తలుపులు తెరిచిన కనులకి. యాక్చువల్ గా అది శ్రియా పాట అన్నారు, నువ్వే కావాలి అన్నారు, అవేవి కాదు. సో పాట ఎక్కడో విన్నట్టుంటుంది కానీ గుర్తురాదు, అదే కదా అదే మజా. మరి ఇప్పుడైతే ఇంకొక క్లూలోకి వెళ్ళిపోదామా. సో నెక్స్ట్ క్లూ ఇది, ఎవరు చెప్తారో చూద్దాం. రాధా మాధవులా జత కనిపించేలా, అంతే ఇంకొకసారి పాడతాను. రాధా మాధవులా జత కనిపించేలా. ఈ పాట చాలా చాలా చాలా పాపులర్ పాట. ఇది నేను పాట మధ్యలోంచి పాడాను. సో ఎవరికైనా తెలిస్తే కాల్ చేసేయండి. మీరు చేయాల్సిన నెంబర్ 972-636-1966. మరి ఇప్పుడు మనసంతా నువ్వేలోంచి ఆ పాట వినేద్దాం, కిటకిట తలుపులు. ఎంజాయ్ ది సాంగ్.

ఆల్ రైట్, నేను కాలేజ్ తో మాట్లాడుతూ పాట అయిపోయిన విషయం కూడా చూసుకోలేదు. మరి మనకైతే సుధా గారు, సనత్ గారు అండ్ విముద, క్యూట్ విముద అందరూ కరెక్ట్ గా ఆన్సర్ చేసేసారు. ఆన్సర్ ఏంటి అంటే చెప్పవే చిరుగాలి ఫ్రమ్ ద మూవీ ఒక్కడు. మరి మనకైతే క్యూట్ విముద ఒక పాట కూడా రిక్వెస్ట్ చేసింది ఉస్తాద్ భగత్ సింగ్ లోంచి. ఎత్తర ఏంటది కాలర్ ఎత్తర పాట కావాలంట. నేను డెఫినెట్ గా ఆ పాట నీకోసం వేసేస్తాను విముద. మరి ఈ లోపల ఇంకొక క్లూ అడగాలి కదా, నెక్స్ట్ క్లూ. సో నెక్స్ట్ క్లూ ఏంటి అంటే యాక్చువల్గా తనతో మాట్లాడుతూ నేను క్లూ చూసుకోవడం మర్చిపోయా. ఓకే, గాట్ ఇట్. సో నెక్స్ట్ క్లూ హియర్ వి గో. వెంట పడే శత్రువయే సంత వయారం, ఇది లైన్. ఇది ఏ పాటలోదో తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. ఇంకొకసారి వెంట పడే శత్రువయే సొంత వయారం తెలిస్తే కాల్ చేసేయండి. మరి కాలర్ ఎత్తేస్తావా విముదా, నీ కోసం అయితే ఆ పాట వచ్చేస్తుంది ఫ్రమ్.

0: లంచ్ కి ఎక్కడ వెళ్దామా?
1: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
0: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
2: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ అట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
0: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: ఇప్పటిదాకా చేసినావా? నీకెన్న ఆఫర్ లెటర్లు
0: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
2: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
4: హే బిందు, ఈరోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
0: చందు, మరి వండనా?
4: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
0: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
4: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
5: హాయ్, నేను మీ బ్లూబెర్రీ మఫిన్. నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
0: హాయ్ ద మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. 0 ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.

నాకైతే ఒక్కరే కరెక్ట్ గా సమాధానం ఇచ్చారు నేను అడిగిన క్లూకి. ఇంకొకసారి నేను ఆ క్లూ అడుగుతాను అండ్ ఐల్ కీప్ ద క్వశ్చన్ ఇంటాక్ట్. సో క్లూ ఏంటి అంటే, వింట పడే శత్రువయే సొంతవయారం. ఓకే, దీనికి ఇంకొక లైన్ యాడ్ చేస్తా దీని ముందు.

పెద్ద క్లూ ఇచ్చేసా. మరి ఇప్పుడు కూడా ఈ పాట తెలియకపోతే నేను ఈ పాట తర్వాత నేనైతే రివీల్ చేసేస్తాను నేను ఏ పాట గురించి చెప్తున్నాను అని. బట్ మీకు కనుక ఈ పాట ఏదో తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. హర్ష గారు మాత్రమే కరెక్ట్ గా చెప్పారు, ఇంకెవరైనా కనబడితే కాల్ చేసేయండి. మరి ఈ లోపల ఈ సాంగ్ అయితే మనం ఎంజాయ్ చేసేద్దాం.

ఓకే, నువ్వే నువ్వే లోంచి అయితే ఆ పాట వినేశారు కదా, మరి ఆ క్లూ ఇచ్చిన తర్వాత నాకైతే చాలా మంది కాల్ చేశారు. శ్రీకాంత్ గారు, పవన్ గారు, లావణ్య గారు అందరు కరక చెప్పారు, ఇంకొన్ని కాల్స్ మిస్ అయ్యాను. ఇంతకీ ఆ పాట ఏంటి అంటే, వర్షంలోంచి లంగావుని నేటితో దైపోని డుమ్ ఆ పాట అనమాట. మరి డుమ్ అనుకుంటూ మనమైతే ఆ పాటే వినేద్దాం. బట్ అంతకన్నా ముందు ఇంకొక క్లూ ఇవ్వాలి కదా. ఇదైతే నాకు తెలిసి అందరూ చెప్పేస్తారేమో, ఎందుకంటే చాలా ఈజీ. ఎందుకంటే కొందరు అన్నారు క్వశ్చన్ పేపర్ చాలా టఫ్ గా ఉందండి అన్నారు. ఈజీగా ఇస్తే మీరు చాలా ఈజీగా ఇస్తున్నారు అంటున్నారు, టఫ్ గా ఇస్తే టఫ్. ఇది నాకు యాక్చువల్ గా టఫ్ అనిపించింది, ఇదే ఈజీ అనిపించింది. బట్ ఓకే, ఈసారి ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది, చూద్దాం. అరవిచ్చేటి అభిరి రాగానికి స్వరమిచ్చావులే. ఓకే, ఇది చాలా ఈజీ. ఇది నాకు తెలిసి అప్పటి పాటలు కొంచెం అంటే 80s 90s మూవీస్ తెలిస్తే ఈ పాట ఖచ్చితంగా తెలిసిపోతుంది. ఇంకొకసారి మీకోసం. అరవిచ్చేటి అభిరి రాగానికి స్వరమిచ్చావులే. ఓకే, ఈ పాట ఏదో తెలిస్తే కాల్ చేసేయండి 9726361966.

అస్సలు అలా చెప్పాను లేదు, ఇలా కాల్స్ వర్షం వచ్చేసింది. లక్ష్మి గారు, సాయి కృష్ణ గారు, ఇంకొక లక్ష్మి గారు, ప్రియా గారు అందరూ కరెక్ట్ గా చెప్పేశారు. ఇంతకీ ఆన్సర్ ఏంటంటే, సీతారామయ్య గారి మనవరాలు సినిమాలోంచి పూసింది పూసింది పున్నాగా, పూసంత నవ్వింది నీలాగా, ఆ పాట అనమాట. అసలు ఎంత మ్యూజికల్ సెన్స్ ఉందో మన వాళ్ళందరికీ దీన్ని బట్టి అర్థమైపోతుంది. ఇంకా 14 నిమిషాలుంది ప్రిసైస్లీ మనం షో కంక్లూడ్ చేయడానికి. సో ఎన్ని క్లూజ్ వీలైతే అన్ని క్లూజ్ అడుగుదాం. ఇప్పుడే ట్యూన్ అయిన వాళ్ళ కోసం నేను ఒక పాటలోంచి ర్యాండమ్ గా ఒక లైన్ పాడుతున్నాను, మీరు ఆ పాట ఏంటో కనిపెట్టాలి. వెరీ సింపుల్, నో మోర్ ట్విస్ట్, అంటే ఒక పాటలో ఇంకో ట్యూన్ అలాంటి ట్విస్ట్ ఏం లేవు, జస్ట్ స్ట్రైట్ అదే సాంగ్ మీరు కనిపెట్టాలన్నమాట. ఓకే, సో నెక్స్ట్ క్లూ వచ్చేసి, రమ్మంటున్న ఎదలో తుమ్మెదలే పలికే, ఈ పాట ఏదో తెలుసా. ఒకటే లైన్ పాడుతున్నా, ఇంకో లైన్ పాడితే మీకు వచ్చేస్తుంది ఈజీగా, అందుకని నేను ఒకటే లైన్ పాడుతున్నాను. ఇంకొకసారి క్లూ మీకోసం ఏంటంటే, రమ్మంటున్న ఎదలో తుమ్మెదలే పలికే, ఈ పాట ఏదో తెలిస్తే కాల్ చేసేయండి. మరి ఆనంద్ మూవీలోంచి మనకి ఇంకొక పాట రిక్వెస్ట్ వచ్చింది. సో సాయి కృష్ణ గారు మీకోసం ఈ పాట.

0: ఓకే, మరి దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటి అంటే అమ్మాయిలకే మ్యూజికల్ నాలెడ్జ్ ఎక్కువగా ఉంది అని. అంటే అబ్బాయిలకు లేదు అని కాదు, ఎందుకంటే ఇప్పుడు అడిగిన క్లూ కి నాకు అందరూ ఆడవాళ్ళే కరెక్ట్ గా చెప్పారు. సాయి కృష్ణ గారు, సారీ సతీష్ గారు ట్రై చేశారు, కాకపోతే నందికొండ వాగుల్లో అనేసారు. అది వినగానే అసలు రెండు జేబుల్లో చేతులు పెట్టి వెళ్దామంటే జేబులు లేకుండా పోయే, అదే కదా. సో ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే జుంబారీ అదనమాట. ఆ సాంగ్ క్షణంలోంచి ఏకంగా గీతాంజలిలోకి వెళ్ళిపోయారు. సూపర్ సూపర్. ఓకే, మరి ఇప్పుడు లాస్ట్ క్లూ ఆఫ్ ది డే అడిగేద్దామా? సో లాస్ట్ క్లూ కాబట్టి కొంచెం ఈజీగానే అడుగుతా, అంటే నాకు ఈజీ ఇది, మీకు ఈజీ అని అనుకుంటున్నా. సో లాస్ట్ క్లూ ఏంటి అంటే తను తడిసిందిరో నన్ను తడిపిందిరో. ఓకే, అది లైన్. అది ఆ లైన్ ఏ సినిమాలో ఉందో తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. ఇంకొకసారి క్లూ మీకోసం, తను తడిసిందిరో నన్ను తడిపిందిరో, అది క్లూ. తెలిస్తే కాల్ చేసేయండి. ఇప్పుడైతే క్షణంలోంచి ఈ పాట వినద్దాం.
1: Hey, I'm by, I'm by, I'm by, I'm by, I'm by, I'm by, I'm by, I'm by, I'm by, I'm by, I'm by, I'm by, I'm by, I'm by, I'm by, I'm by, I'm by, I'm by, I'm by, I'm by, I'm by, I'm by, I'm by, I'm by, I'm by, I'm by, I'm by, I'm by, I'm by, I'm by, I'm by, I'm by, I'm by, I'm by, I'm by, I'm by, I'm by, I'm by, I'm by, I'm by, I'm by, I'm by, I'm by, I'm by, I'm by, I'm by, I'm by, I'm by, I'm by, I'm by, I'm by, I'm by, I'm by, I'm by, I'm by, I'm by, I'm by, I'm by, I'm by, I'm by, I'm by, I'm by, I'm by, I'm by, I'm by, I'm by, I'm by, I'm by, I'm by, I'm by, I'm by, I'm by, I'm by, I'm by, I'm by

0: ఓకే దాట్ ఈస్ అ ర్యాప్. నాకైతే ఈసారి ఇందాక అమ్మాయిలు అన్నాను కదా అని ఇప్పుడు అందరూ అబ్బాయిలు కూడా చాలా మంది చేశారనమాట. కాకపోతే ఇద్దరు మాత్రమే నాకు కరెక్ట్ గా ఆ పాట ఏంటో కూడా కనిపెట్టారు. హర్ష గారు, సనత్ గారు మూవీ కనిపెట్టారు కానీ పాట కనిపెట్టలేకపోయారు. లావణ్య గారు, లక్ష్మి గారు, సనత్ గారు, సతీష్ గారు, పవన్ గారు, హర్ష గారు వీళ్ళైతే కరెక్ట్ గా చెప్పారు. ఆన్సర్ ఏంటి అంటే చందమామ మూవీలోంచి రేగుమ్లోలి నాటు సిన్నాది అదనమాట పాట. ఇప్పుడు అదే పాట వినబోతున్నాం మనం. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ది షో. మరి ఎప్పుడు చెప్పే విధంగా మనం ఉండేది ఒక్కటే లైఫ్, ఏమి తీసుకురాము ఏమి తీసుకుపోము. సో హ్యాపీగా ఉండండి, నవ్వుతూ ఉండండి, పక్కన వాళ్ళు నవ్విస్తూ ఉండండి, మా అంటే తిరిగి నవ్విస్తారు అంతే కదా. మళ్ళీ వచ్చే వారం మిమ్మల్ని అయితే కలుస్తాను. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే వాసవి. జాతర రోజు మర్చిపోకండి, జూన్ 7th కమింగ్ సండే. మేమందరినీ కలవడానికి మేమైతే అందరం చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం. అండ్ నెక్స్ట్ మండే రోజు మనం జాతర ముచ్చట్లన్నీ మాట్లాడుకుందాం. అండ్ నౌ ఐఎమ్ సైనింగ్ ఆఫ్ విత్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ది మూవీ చందమామ.
1: Moonlight is warmer, both are loving together. Chanda mama, Chanda.